అద్వైతతత్వమరతత్వమసి శ్రుతీశ మాయామయత్రిగుణచిన్మయ హే మహేశ ఏకోపి దేవ బహుధా భవసి త్వమేవ దేవత్రికూట గిరిశేఖర సుప్రభాతం. అంతర్బహిశ్చ పరిసృప్య విరాజమాన బ్రహ్మామరేంద్ర సునిదాన సుభక్తియాన ఆత్మేశ్వరాశ్రిత జనావనధీ.

పర్వత గుహాంతర నిత్య సక్త మాధుర్య మంజుల జలాశయ రాగ రక్త భాస్వత్ పురాణ పరిశోభిత పారిజాత కోటప్ప కొండ జగదీశ్వర సుప్రభాతం. యజ్జనావలి మనోరథమస్తి చిత్తే తత్తత్ ప్రసిద్ధ్యతి మహేశ్వర తే ప్రసాదాత్ దాక్షిణ్య దైవత దయామయ ధర్మమూర్తే కోటప్ప కొండ జగదీశ్వర సుప్రభాతం. చంద్రశ్చ పశ్చిమ గిరౌ వ్రజతి హ్య దృశ్యం పూర్వాచలేభ్యుదయ.

గురురాజమహం ప్రణమామి పరం హరివర్గ కుదుర్గ వినాశకరం పదసక్త సుభక్త సముద్ధరణం అణిమాది సముజ్వల

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంవృత్త వాగర్ధ ప్రతిపత్తయే జగతపితర వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమసురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం.

కండూలకర్ణకుహరాః కవయోధయంతి హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరామచంద్రం శ్రతపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకః సమస్తకళ్యాణగుణాభిరామః నిరంతరం మంగళమాతనోతు సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనపక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరిహి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకు నమస్కారం. ఆదో పూజ్యో గణాధిపః అని ఆర్యోక్తి అంటే మొట్టమొదట పూజింపబడవలసినటువంటి దైవం వినాయకుడు. ఎందుచేత ఆయన్ని అలా ప్రారంభంలో పూజ చేయవలసి ఉంటుంది అంటే ఆయన విఘ్నకారకుడు, అలాగే విఘ్న నాశకుడు. ఆయనే విఘ్నాల్ని కల్పిస్తాడు, ఆయనే విఘ్నాల్ని నశింపచేస్తాడు. అదేమిటంటే విఘ్నాల్ని నశింపచేస్తారన్నారు బాగుంది, కానీ విఘ్నాల్ని కల్పిస్తాడన్న మాట అంత సమంజసంగా ఉంటుందా? అంటే అలా ఎందుకుంటుంది ఆ తత్వంలో అన్న విషయాన్ని మీరు ఇప్పుడు నేను చేయబోయే ప్రసంగంలో తెలుసుకుంటారు. సాధారణంగా ఎప్పుడైనా సరే ఏదైనా కార్యక్రమం ప్రారంభం చేస్తే తప్పకుండా మనందరం చెప్పవలసినటువంటి శ్లోకం ఒకటి ఉంటుంది. ఏదైనా ఒక పెద్ద కార్యాన్ని ప్రారంభం చేసే ముందు, ఆ రోజు దినచర్యని ప్రారంభం చేసే ముందు పూజా కార్యక్రమంలో మొట్టమొదటి పూజలో మొదట చెప్పవలసిన శ్లోకం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరస్చ వికటో విఘ్నరాజో గణ విఘ్నరాజో వినాయకః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హీరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని ఎప్పటే చృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. అది శ్లోకం. ఇందులో విఘ్నేశ్వరుడికి 16 నామాలు చెప్తారు. ఈ 16 నామాలు షోడశైతాని నామాని అని. అయితే మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించండి, విఘ్నేశ్వరుడికి ఎప్పుడూ కూడా 21 అంకె మీదే ఉంటాయి. ఏవైనా కూడా 21 అంకె మీదే ఉంటాయి. ఏకవింశతి పత్రాణి అని 21 పత్రులతో పూజ, అలాగే 21 రకాలైనటువంటి పుష్పాలతో పూజ, అలాగే 21 రకాలైనటువంటి 21 అంకె మీద 21 సంఖ్య మీద పిండి వంటల్ని కూడా చేసి నివేదన చేయడం అనేటటువంటి పద్ధతి ఉంది. కానీ ఈ శ్లోకంలో ఏమంటున్నారంటే షోడశైతాని నామాని ఎప్పటే చుణుయాదపి, 16 అంకె గురించి మాట్లాడుతున్నారు. మేము విఘ్నేశ్వరుడు యొక్క 16 నామములు చెప్తున్నాం. ఈ 16 నామములను కూడా మీరు చెప్పండి అని చెప్పట్లేదు. మీరు చెప్తే మంచిది, చెప్పకపోతే కనీసం వినండి అంటున్నారు. ఎప్పటేత్ శృణుయాదపి, మీరు చెప్పగలిగి ఉండాలి ఈ 16 నామాలు. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఏమండి మేము ఆ 16 నామాలు చెప్పలేము, మాకు నోరు తిరగదనో, లేకపోతే మేము ధారణ చెయ్యలేమనో, చూసి చదవడం కూడా మాకు చేత కాదనో అంటే ఇంట్లో ఈ 16 నామాలు చెప్పేవాడు తప్పకుండా ఉండాలి అని. ప్రతి ఇంట్లోనూ కూడా ఈ 16 నామాలు చెప్పబడాలి. చెబితే మిగిలిన వాళ్ళు వినాలి. అంటే ఈ శ్లోకాన్ని ప్రతిరోజు పైకే చదవాలి అని గుర్తు. ఇంట్లో మిగిలిన వాళ్ళు దీన్ని చదవలేరు అంటే ఇంటి యజమాని దీన్ని పైకి చెప్పాలి. చెప్తే మిగిలిన వాళ్ళు వినవలసి ఉంటుంది. కనీసం ఏమిటంటే పూజ ప్రారంభం అవుతోంది అంటే వెళ్ళి అక్కడ నిలబడడం కష్టం కాదుగా. పూజ మధ్యలో ఏదైనా అంగం అంటే మాకు తెలియదండి, ఆ సమయానికి ఏదో పనిలో ఉంటాం, ఎలా పెడతాం అనొచ్చు. పూజ ప్రారంభం చేసి ఘంటారామం చేయగానే వెళ్ళి అక్కడ నిలబడడం పెద్ద విశేషమేం కాదు. కాబట్టి కనీసం ప్రతిరోజు మనం ఈ 16 నామాలు చెప్పాలి, కనీసంలో కనీసం.

పెద్దలు చెప్తున్నప్పుడు వినాలి. 21 కదా విఘ్నేశ్వరుడికి అన్ని పూజకి వాడబడేటటువంటి సంఖ్య. మరి ఈ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి 16 అన్నమాట ఎందుకు వాడారు? షోడశైతాని నామాని. 21ని 16 ఎందువల్ల చేయవలసి వచ్చింది అంటే, షోడశకళా ప్రపూర్ణుడు చంద్రుడు, చంద్రుడికి 16 కళలు. 16 కళలు చంద్రుడికి ఉంటే మనిషి జీవితం కూడా షోడశ సంస్కారములతో ఉంటుంది. చిట్ట చివరి సంస్కారం అంత్యష్టి సంస్కారం. 16 సంస్కారములు నడుస్తాయి మనిషికి. పుట్టుకకి పూర్వం తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు జరిగేటటువంటి సీమంతము అంటుంటారు. కానీ అసలు నిజానికి అది సీమన్నతోత్సవము అని చెప్పి ఆ పాపట భర్త తీస్తాడు. ఆ పాపట భర్త తీసేటటువంటి ఉత్సవానికి ఆ పేరు. అక్కడ ప్రారంభం చేసి శరీరం పడిపోయిన తరువాత చేసేటటువంటి అంత్యేష్టి సంస్కారంతో 16 నడుస్తాయి. మీరు ఒక పూజ చేశారనుకోండి, షోడశోపచార పూజ, 16 ఉపచారములు తప్పకుండా ఈశ్వరుడికి నడవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిరోజు 16 ఉపచారములతోటి పూజ చేయాలి ఇంట్లో. అసలు న్యాయంగా కొన్ని 1000 ఉపచారాలు. అన్ని నాకు చేత కావండి, 64 ఉపచారాలు. 64 కూడా నేను చేయలేనండి, 16 ఉపచారాలు. 16 కూడా నా వల్ల కాదండి, 5 ఉపచారాలు. పంచసంఖ్యోపచారిణి. 5 కూడా చేయలేనండి, క్షమార్పణ లేదు. గృహస్థాశ్రమంలో 5 ఉపచారాలు తప్పకుండా చేయవలసింది. ప్రతి ఇంటిలోనూ కూడా దేవతార్చన జరిగినప్పుడు 5 ఉపచారములతో సింహాసనం అర్చింపబడాలి. గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్యములని ఈ 5 జరగాలి. కాబట్టి ఇప్పుడు 16 అంకె మీద చెప్తున్నారు, షోడశోపచార పూజ 16 అంకె. అలాగే ఇప్పుడు 16 తీసుకొచ్చారు. అవన్నీ ఉపచారాలు, కళలు, సంస్కారములు కాబట్టి 16 చెప్పారా? ఇంతకన్నా ఏమైనా ఉందా? అంటే మీరు చూడండి, ఎప్పుడైనా పెద్దల దగ్గరికి వెళ్ళి మీరు నమస్కారం చేస్తే ఒక ఆశీర్వచనం ఉంటుంది, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్ దేవేంద్రియే ప్రతిష్టతి, 100 సంవత్సరములు జీవించదవుగాక. ఎందుకంటే కలియుగంలో ఆయు ప్రమాణం 100 సంవత్సరాలు. 100 సంవత్సరముల పూర్ణాయుర్దాయమును పొందెదువుగాక అని ఆశీర్వచనం. కానీ యథార్థానికి మీరు ఎప్పుడైనా ఎవరికైనా అభ్యున్నతిని కోరారనుకోండి, వాళ్ళు అభివృద్ధిలోకి రావాలి అని మీరు మనస్ఫూర్తిగా కోరుకున్న వారైతే మీరేం చేయవలసి ఉంటుందంటే వీరికి 16 కటాక్షింపబడుగాక అని కోరుకోవాలి. ఏమిటా 16? మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి, ఇది మీరు సంకల్పం చేస్తారు. అసలు యథార్థానికైతే గురువు ఏం చేస్తారో తెలుసా అండి? ఎదురుగుండా చేసే ఆశీర్వచనం కాదు, తాను భగవదర్చన చేసినప్పుడు, తన సింహాసనాన్ని అర్చన చేసినప్పుడు ఈశ్వరుణ్ణి అడుగుతాడు, ఈ 16 ఫలానా వారికి కృప చెయ్యి సర్వేశ్వర అని అడుగుతాడు. గురువుగారి యొక్క భక్తి చేత, ఆయన చేత అర్చింపబడిన పరమేశ్వరుడు ఆయన ఎవరి కొరకు సంకల్పం చేశారో వారికి ఆ అభ్యున్నతినిస్తాడు. ఇవి 16 అడుగుతారు. ఈ 16 ధర్మ, అర్ధ, కామ, మోక్ష, భక్తి, జ్ఞాన, వైరాగ్యములు. ఇక్కడికి 7. దీర్ఘాయుర్దాయం. దీర్ఘాయుర్దాయంతో పాటుగా రోగాలు లేనటువంటి, ఆరోగ్యంతో కూడినటువంటి జీవితం, సంపద కలిగి ఉండడం, సంపద అభివృద్ధి చెందడం, అభివృద్ధి చెందినది స్థిరత్వాన్ని పొందడం, దీనితో పాటు ఆ యజమాని వీర్యమును పొంది ఉండడం, అంటే కదిలిపోకుండా ఉండగలిగినటువంటి స్థితి, విజయాన్ని పొందడం, తలపెట్టిన కార్యాలు విజయవంతం అవుతూ ఉండడం, పుత్రపౌత్రాభివృద్ధిని చూడగలగడం, అంటే కొడుకుల్ని మనవల్ని కూడా చూడాలి కాబట్టి 3 తరాలు చూస్తాడు. పుత్రపౌత్రాభివృద్ధిని అంటే ప్రపౌత్రులతో చూడగలగడం, తన కులదేవత ఎవరో, సింహాసనంలో కులదేవత ఉంటారు, పరంపరాగతంగా వస్తూ ఉంటారు, ఆయనే అన్నీ అని చూడాలి. మీరు కులదేవతని మార్చే అధికారం మీకుండదు. మీ పరంపరాగతంగా మీ సింహాసనంలో కులదేవత ఎవరో అర్చన వారికి చెయ్యాలి. కానీ మీ ఇష్టదేవతని మీ కులదేవతలో చూడాలి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే బాగా అర్థం అవడానికి, నా కులదేవత పార్వతీ పరమేశ్వరులు అనుకోండి, నా ఇష్టదేవత సీతారాములు అనుకోండి. నేను పార్వతీ పరమేశ్వరుల యొక్క మూర్తులను తీసేసి సీతారాముల మూర్తులు పెట్టకూడదు.

పార్వతీ పరమేశ్వరుల యందు సీతారాముల్ని చూడాలి. తప్ప కులదేవతని తీసేసేటటువంటి అధికారం ఎవ్వరికీ ఉండదు, అది చాలా ప్రమాదకరం, అటువంటి పనులు చేయకూడదు ఎప్పుడూను. కాబట్టి ఆ కులదేవతని మీరు ఎవరిని అర్చన చేస్తున్నారో వారు ఆ యజమాని యందు ప్రీతి చెంది వారిని అనుగ్రహించుగాక అని కోరుకోవడం 16. ఇప్పుడు 16 వచ్చాయి కదండి, కాబట్టి ఈ 16 యజమానికి దొరకాలి అని కోరడం. యజమాని అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, యజమాని అంటే ఇంగ్లీష్లో ఓనర్ అన్న శబ్దంతో కాదు, యజ్ఞము చేయువాడు యజమాని అని, అంటే ప్రతివాడు యజ్ఞం చెయ్యాలి అని. కాబట్టి అటువంటి యజమానికి ఈ 16 కలగాలి అని కోరుకోవడం పూర్ణమైనటువంటి ఆశీర్వచనం. కాబట్టి ఇప్పుడు షోడశైతాని నామాని 16 నామములు ఎందుకు చెప్తున్నామంటే పరిపూర్ణమైన ఆశీర్వచనము కొరకు. ఈ 16 సిద్ధించడానికి ఏవి విఘ్నాల రూపంలో అడ్డొస్తున్నాయో, ఏవి ప్రతిబంధక రూపంలో వస్తున్నాయో, వాటిని తొలగించి ఈ 16 సిద్ధింపజేయగలిగినటువంటి వాడు గణపతి. కాబట్టి ఇటువంటి మహానుభావుణ్ణి మేము ఇవాళ ప్రార్థన చేస్తున్నాం. ఇవాళ అంటే ప్రతిరోజు అని దాని అర్థం. అది మేము 16 నామములు చెప్పినప్పుడు మొట్టమొదటి నామంతో ఆయన ఏమని పిలుస్తున్నాం, సుముఖ. సుముఖ అంటే మంచి ముఖమున్నవాడు. సంస్కృతంలో ముఖము అన్న మాటకి నోరు అని కూడా అర్థం. సుముఖ అంటే మంచి ముఖం. ముఖము ఎప్పుడు వస్తుంది, పుట్టుకతో వస్తుంది. విఘ్నేశ్వరుడు యొక్క పుట్టుక ఎలాగా, ఆయన పుట్టుక ఒక స్త్రీ గర్భవాసం చేసి జన్మించినవాడు కాదు. అమ్మవారు ఆవిడ సుమంగళి, అందున నిత్య సుమంగళి, నిత్య యవ్వనంలో ఉండేటటువంటి తల్లి. అటువంటి తల్లి కనుక ఎప్పుడూ పసుపు రాసుకుని ఉంటుంది ఆవిడ. ఎప్పుడూ పసుపు రాసుకుని ఉండేటటువంటి అమ్మవారు ఒకనొక రోజున తన ఒంటి మీదున్న పసుపు నలిచింది, నలిచి ముద్ద చేసి ప్రాణప్రతిష్ఠ చేసింది. ఇప్పుడు విఘ్నేశ్వరుడు యొక్క మొదటి స్వరూపం నరవినాయకుడు, అంటే నరుడు ఎలా ఉంటాడో అలాగే పుట్టారు ఆయన. ఇప్పటికీ చిదంబరంలో ఒక చోట, అలాగే మనకి రాక్ఫోర్ట్ టెంపుల్ అని ఉంటుంది ట్రిచి, ఆ రాక్ఫోర్ట్ టెంపుల్లోనూ నరవినాయకుని యొక్క రూపాలు ఉన్నాయి. కానీ గుర్తుపట్టడం కష్టం, వినాయకుడు మనకి ఇంకొకలా అలవాటైపోయి నరవినాయకుడిని గుర్తుపట్టరెవరు. ఇప్పుడు అమ్మవారు పసుపు ముద్దతో మొట్టమొదట వినాయకుడిని ప్రతిష్ఠ చేసింది, అందులోకి తీసుకొచ్చింది తేజస్సు. అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వినాయకుడు ఆవాహన ఇందులోకి అవుతాడు, తొందరగా అంటే పసుపు ముద్దలోకే. రెండు తమలపాకులు అక్కడ పెట్టి అందులో పసుపు ముద్ద పెట్టి బొట్టు పెట్టి మీరు ప్రార్థన చేస్తే విఘ్నేశ్వర తేజస్సు అందులోకి ప్రవేశించేస్తుంది. ఎందుకంటే అమ్మ మొదట అలాగే సృష్టించింది. ఇప్పుడు ఆయన మొదటి రూపంలో ఆయన నరుడు కదండి, మొదటి రూపంలో నరుడైన వాడి ముఖం నరముఖం. మరి గజముఖం ఎక్కడి నుంచి వచ్చింది, పరమశివుడు నరముఖాన్ని తొలగించాడు, గజముఖాన్ని పెట్టాడు. మనకి వినాయక వ్రత కల్పం కథలో ఏం చెప్తారంటే, ఏదో పరమేశ్వరుడు ఎక్కడికో వెళ్ళాడు, ఇంటికి వచ్చాడు, పార్వతీదేవి లోపల బయట కాపుగా పెట్టింది, నువ్వెవరి అన్నాడు, నేను కాపలా ఉన్నాను లోపలికి వెళ్ళొద్దని ఆయన అన్నాడు, వీళ్ళిద్దరికి దెబ్బలాట వచ్చింది, యుద్ధం జరిగి త్రిశూలంతో తలకై తీసేశాడు అంటారు. పార్వతీదేవి ఏడిచింది, అందుకుని తీసుకొచ్చి గజముఖాన్ని పెట్టాడు. అలాగ కథల్ని మీరు అలాగే చెప్పేస్తే పిల్లలకి వాళ్ళకేమవుతుందంటే ఏదో భక్తికి నమస్కారం చేస్తారు కానీ వాళ్ళకి అనుమానం ఉండిపోతుంది. మీరేమో మంత్రపుష్పంలో ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం అని సమస్త విద్యలకు ఆలవాలం పరమశివుడని చెప్పి తన ఇంటి ముందు తన భార్య ఒంటి మీదున్న పసుపు తీసి ముద్ద చేసి ప్రాణప్రతిష్ఠ చేసి సృజించిన స్వరూపం తన కుమారుడే ఎదురుకుండా ఉన్నవాడని తెలుసుకోలేనటువంటి వాడు పరమశివుడే. దెబ్బలాట పెట్టుకుని పిల్లాడి తలకై తీసేస్తాడా, ఏమిటండి నా కథ? అది కాదు దాని అర్థం. కొంచెం జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. గజాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. గజాసురుడు అన్న రాక్షసుడు లోకాలన్నిటినీ బాధ పెడుతున్నాడు. నువ్వు ఎలా చనిపోతావురా అంటే, నా ముఖం ఉన్నవాడు చంపితే నేను చచ్చిపోతానన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏనుగు ముఖంతో పిల్లవాడు రావాలి. నిన్న నరసింహస్వరూపంతో పైన సింహం, కింద మనుష్య శరీరం ఉండి నరసింహస్వామి ఎలా వచ్చారో అలా ఏనుగు ముఖం, కింద నరుడి యొక్క శరీరంతో

ఒక స్వరూపం రావాలి. కాబట్టి పరమశివుడు ఏమనుకున్నాడంటే, అమ్మవారి ఒంటి మీద ఉన్న పసుపుతో తయారు చేయబడిన వాడు కాబట్టి సాక్షాత్ శక్తి సంపన్నుడు. ఇటువంటి పిల్లవాడికి ఏనుగు ముఖం ఉంచితే గజాసుర సంహారం జరుగుతుంది. అందుకని ఆయన ఆ తలకాయని తొలగించి ఉత్తరాభిముఖంగా అమంగళకరంగా తలపెట్టుకుని నిద్రపోతున్న ఏనుగు ఎక్కడైనా ఉంటే దాని తల తెంచి తీసుకురామన్నాడు. అది కైలాస పర్వత సానువుల్లో పడుకునుంది ఒక ఏనుగలాగా, దాని తల కోసి తీసుకొచ్చారు. అప్పుడు ఆ తల ఈ పిల్లవాడికి పెట్టి ప్రాణప్రతిష్ఠ చేశారు. చేస్తే ప్రాణప్రతిష్ఠ అంటే జీవం పోశారు. ఇప్పుడు ఆ పిల్లవాడికి ఏనుగు ముఖం వచ్చింది. ఇప్పుడు ఏనుగు ముఖంతో ఉన్న పిల్లవాడు గజాసుర సంహారం చేశాడు. గజాసుర సంహారం చేశాడు కాబట్టి మీరు నేను సంతోషంగా ఉండగలుగుతున్నాం. వాడు అంత ప్రమాదకరమైన వ్యక్తి ఆ గజాసురుడు. కాబట్టి సుముఖ, మంచి ముఖం ఉన్నవాడు అంటే ఏమిటి దాని అర్థం? ఆయన ఆ ముఖాన్ని లోకం కోసం ఉంచుకుని గజాసుర సంహారం చేసి మిమ్మల్ని నన్ను రక్షించినటువంటి వాడు. కాబట్టి అసలు ఆ ముఖం ఉంచుకోవడమే మన కొరకు తప్ప, లేకపోతే అసలు ఆయన ముఖం అది కానీ కాదు. మనందరిలాగే ఆయన నరముఖంతో చాలా అందంగా కూర్చుని ఉండేవాడు. ఆయన ఏనుగు ముఖం పెట్టుకున్నాడు అంటే మన కోసం తన తల తీయించుకుని ఏనుగు తలకాయని పెట్టుకున్నవాడు. లోకం కోసం ఇంత గొప్ప పరిశ్రమ చేసిన వాడి ముఖం కన్నా సుముఖం ఇంకేముంటుంది? కాబట్టి సుముఖ కాదు. సుముఖ అన్న మాటకు అర్థం ఏమిటంటే, అందంగా ఉన్న ముఖం సుముఖం కాదు. ఏ ముఖము ప్రేమని కలిగి ఉంటుందో, ఏ ముఖము ప్రసన్నమై ఉంటుందో, ఏ ముఖము సంతోషముతో ఉంటుందో దానికి సుముఖమని పేరు. కొంచెం జాగ్రత్తగా పట్టుకున్నారో లేదో, ప్రేమని కలిగి ఉండాలి, సంతోషంతో ఉండాలి, ప్రసన్నంగా ఉండాలి. శుక్లాంబరధరం విష్ణుం శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్. ఆయన ప్రేమ కలిగి ఉంటాడు. ఎందుకని? అమ్మ అందం మనం ఎప్పుడైనా చూస్తామా? మా అమ్మగారు అంత అందంగా ఉండరండి అని లోకంలో ఏ నీచుడైనా అంటాడా? అమ్మ అందం అంటే ఏమిటి? అమ్మతనమే అందం. మా అమ్మ సౌందర్యం కన్నా లోకంలో ఎక్కడా ఉండదు. సౌందర్యము అన్న మాటకు అర్థం కాలగతిలో నశించిపోయేటటువంటి బాహ్యమైనటువంటి అందం కాదు. ఆవిడ పెద్దదవుతూ నేను పెద్దవాడిని అవుతుంటే ఆవిడ ప్రేమంతా నా మీదే పెట్టుకుని ఆవిడ చచ్చిపోయేటప్పుడు కూడా ఒరే నీ ఒళ్ళో తలపెట్టుకు చచ్చిపోతాను రా అని అడిగింది. అటువంటి తల్లి ఉందే, అది సౌందర్యం. మనని ప్రేమించగలిగినటువంటి రూపం, మన కోసం ఏదైనా చెయ్యగలిగినటువంటి స్థితి ప్రేమ. అది ముఖమునందు అభివ్యక్తమవుతుంది. ఇప్పుడు నవరసాలు కళ్ళే చెప్తాయి, మిగిలినవి ఏ అన్ని రసాలని శరీరంలో ఏ అవయవం చెప్పలేదు. వీరరసం ఉందనుకోండి కళ్ళు చెప్తాయి, ముక్కు చెప్పలేదు. ఉద్వేగం ఉందనుకోండి ముక్కుతో ఊపిరి ఇలా ఇలా అనొచ్చు, కానీ శృంగారం, వీరరసం, భయానకం, బీభత్సం, కరుణ ఏవైనా కళ్ళే చెప్తాయి. కాబట్టి సుముఖ, ప్రేమ కలిగినటువంటి ముఖం ఉన్నవాడు మనందరి పట్ల ప్రేమతో ఉంటాడు, సంతోషంతో ఉంటాడు. సంతోషం ఎందుకు ఉంటుంది? ఆయన పూర్ణుడు కనుక. ఆయన పొందవలసింది ఏం లేదు, ఆయన అన్నీ పొంది ఉన్నవాడు. అందుకని ఆయన నిత్య సంతోషి, ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. ఎప్పుడూ సంతోషంగా ఉన్నవాడు ఏం చేస్తుంటాడు మీరు చూడండి, చాలా ఉల్లాసంగా నడుస్తుంటాడు, చాలా హాయిగా ఉంటాడు, చేతులు కాళ్ళు ఆనందంగా కదుపుతాడు. అందుకే గణపతి నృత్య గణపతిగా ఉంటారు. లేకపోతే ఆయన పెద్ద లంబోదరంతో ఉన్నవాడు ఆయన నృత్యం చేస్తే అందంగా ఉంటుందండి. మీరు నవ్వచ్చు కానీ ఆయన సంతోషిస్తారు. పిల్లలు సంతోషిస్తే ఆయనకి చాలు. ఆయన ఎందుకు నృత్యం చేస్తాడంటే ఆయన సంతోషం ఉన్నవాడు, సంతోషం ఉన్నవాడు కాబట్టి నర్తించగలడు. ఎప్పుడు ఏడిచేవాడు ఏం నర్తిస్తాడు? వాడు ఏడుస్తూ కూర్చుని ఉంటాడు, వాడికి సంతోషమే లేదు, ఇంకా భావ ప్రకటన ఎక్కడ ఉంటుంది? కాబట్టి ఆయన సంతోషం ఉన్నవాడు, ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు, ఆయన ప్రసన్నంగా ఉండేవాడు. ప్రసన్నంగా ఉంటే శాంతము లేక సౌఖ్యము లేదు సారసాదళనయన అంటారు. పిలిస్తే పలుకుతాడు, పిలిస్తే పలికి మీ కోరిక తీరుస్తాడు. ప్రసన్నంగా ఎప్పుడూ వినడానికి సిద్ధంగా ఉంటారు. అగస్త్య మహర్షి శ్రీరామాయణంలో మీరు విన్నారు, వాతాపి అనబడేటటువంటి వాడిని జీర్ణం చేసుకున్నారు. ఆయన జీర్ణం చేసుకునే ముందు గణపతి ప్రార్థన చేశారు, గణపతి నువ్వు నాకు ఆ శక్తిని ఇవ్వాలి, ఈ విఘ్నం తొలగించి ఆ వాతాపిని జీర్ణం చేసుకుంటానని. ఆయన శక్తినిచ్చారు. ఇస్తే వాతాపి అన్న క్షేత్రంలో కర్ణాటక రాష్ట్రంలోకి వస్తుంది అది, అక్కడ ఆయన ప్రతిష్ఠ చేశారు. అందుకే ముత్తుస్వామి దీక్షితర్ వారు

వాతాపి గణపతిం భజే అంటారు. ఆ వాతాపిలో ఉండేటటువంటి గణపతిని నేను భజించుచున్నాను అని. కాబట్టి ఆయన ప్రసన్నమైనటువంటి వాడు కాబట్టి సుముఖ, మంచి ముఖమున్నవాడు కాదు. సుముఖ అంటే ఇంకో అర్థం ఏమిటో తెలుసా అండి? ఏ ముఖాన్ని మీరు చూస్తే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఆ ముఖం సుముఖం. లక్ష్మీ కటాక్షం అంటే ఏమిటి? సంకల్పసిద్ధి. మీరు అనుకున్నది జరగడం, మీకు జరిగినది మీరు అనుభవించడానికి లక్ష్మీ కటాక్షం అని పేరు. చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి మీరు అది. మీకు ఉండడం, మీరు అనుకున్నది జరగడం లక్ష్మీ కటాక్షం కాదు. మీరు అనుకున్నది జరిగి దాన్ని మీరు అనుభవించగలిగితేనే లక్ష్మీ కటాక్షం. ఒక ఆయనకి ఒంట్లో బోలెడంత బలం ఉందండి, గొప్ప బలవంతుడు, కానీ ఆయన ఎక్కడికి వెళ్ళడు. ఎందుకు వెళ్ళడు అంటారేమో, నేను విడితే కాలు జారి పడిపోతానేమో అంటాడు. నేను విడితే ఎందుకు అనవసరం అవన్నీ అంటాడు. మరి ఏం చేస్తాడు? చక్కటి బలవర్ధకమైన ఆహారం వండించుకు తింటాడు. పొద్దున్నే లేచి సాముగరిడీలు చేస్తాడు. వ్యాయామం తప్పు కాదు, శరీరాన్ని నిలబెట్టుకోవాలి. మంచి వ్యాయామం చేస్తాడు, తింటాడు, పడుకుంటాడు, కూర్చుంటాడు, అంతే. ఇంకెందుకు పనికిరాదు. ఆ బలం ఏం చేస్తుంటాడు? ఏమీ చేయడు. పనికొచ్చేలా ఏం ఖర్చు పెట్టాడు. ఇప్పుడు ఆయనకి బలం ఉందేమో, కానీ ఆయన బలం ఉత్తమ గతుల కొరకు ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు ఆ బలంతో 108 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటానండి నేను గుడికి అన్నాడు అనుకోండి. నేను ఈశ్వరుడి పల్లకి పడతానండి, నేను దేవాలయాన్ని శుభ్రం చేస్తూ ఉంటానండి. వెళ్ళి వారంలో ఒకరోజు నేను వెళ్ళి గుడిని శుభ్రం చేస్తాను. నాకు కాకినాడలో విశ్వేశ్వర స్వామి వారి దేవాలయం అని ఒక శివాలయం, అందులో APSRTCలో ఒక మంచి అధికారి ఆయన. ఆయన ఏం చేస్తూ ఉంటారంటే తెల్లవారుజామున వచ్చి చీపురు పట్టుకొచ్చి గుడెంతా తుడిచేస్తారు. ఆయన ఇంకేం వ్యాయామం చేయరు. ఆయన వ్యాయామం ఏమిటంటే పొద్దున్నే ఔపచారిక స్నానం కింద ఒంటి మీద నీళ్లు పోసుకుని చీపురు చాట అవి పట్టుకుని వస్తారు. వచ్చి మొత్తం గుడెంతా తుడిచేస్తారు. ఆయన గుడెంతా తుడిచేసి వెళ్ళిపోతారు. నాకు కాకినాడ పట్టణంలో ఇలా సేవ చేసేవాళ్ళు చాలామంది తెలుసు. చాలా దేవాలయాల్లో చాలామంది చేస్తుంటారు. ఎన్ని పేర్లు నేను చెప్పను, చాలా గొప్ప విషయం అది. కేవలం వ్యాయామం కాకుండా దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో సేవ చేసి వస్తుంటారు. ఒళ్ళంతా చెమట పడుతుంది. వ్యాయామానికి వ్యాయామం ఈశ్వర సేవ, ఈశ్వర సేవగా వ్యాయామం తప్ప శరీరాన్ని నిలబెట్టుకోవడానికి వ్యాయామంగా వాళ్ళు చేయరు. అది ఒక గొప్ప స్థితి. అంటే ఉన్నదాన్ని అనుభవించగలగడం. ఇంట్లో పదార్థం ఉంది, తను తినగలగాలి, ఆరోగ్యం ఉండాలి కదా. అందుకే కదా 16లో ఆరోగ్యం వచ్చింది. అప్పుడది లక్ష్మీ కటాక్షం కింద మారుతుంది. ఈ లక్ష్మీ కటాక్షాన్ని ఇంట్లో కృప చెయ్యగలిగినటువంటి రూపం మీరు ఇలా చూస్తే చాలు, మీకు ఇవ్వగలిగినటువంటి రూపం వినాయక స్వరూపం. ఎందుకో తెలుసా అండి? లక్ష్మీదేవి 5 స్థానాల్లో ఉంటుంది. ఆవిడకి 6 స్థానం లేదు, ఇంకా 5 స్థానాలు ఆవిడకి. అందులో మొట్టమొదటి స్థానం ఏనుగు యొక్క కుంభస్థలం. అందుకే గజారోహణం చేయించారండి ఆయనకంటారు. ఏనుగు కుంభస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది. రెండవది ఆవు యొక్క వెనక తట్టులో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే గోపృష్టానికి నమస్కారం, గోముఖానికి నమస్కారం లేదు, గోపృష్టం. మూడవది తామర పువ్వుల్లో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే తామర పువ్వుని లక్ష్మీదేవికి పూజ విషయంలో ప్రత్యేకం వాడతారు. నాలుగవది బిల్వదళం. బిల్వదళం మీరు తీసి కళ్ళు మూసుకుని ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః అని వేస్తున్నారనుకోండి, బిల్వదళం వెళ్ళి శివలింగం మీద పడితే లక్ష్మీ కటాక్షం, బిల్వదళం బోర్లా పడితే లక్ష్మీ కృప, ఈనెలు తగిలితే జ్ఞానం వస్తుంది, దళం ఎటుపడినా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి బిల్వదళంలో లక్ష్మీదేవి ఉంటుంది. ఆవిడే సృజించి దాని కింద తపస్సు చేసింది. కాబట్టి ఆవు, ఆవు యొక్క వెనకతట్టు, ఏనుగు యొక్క కుంభస్థలం, తామర పువ్వు, బిల్వదళం, సువాసిని అంటే వివాహమైపోయినటువంటి ఆడవారి యొక్క పాపట ప్రారంభ స్థానమునందు లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే ఏ ఇంట్లో ఇల్లాలు కూడా ఇక్కడ బొట్టు పెట్టుకోకుండా ఉండకూడదు అని. ఇక్కడ బొట్టు పెట్టుకోకపోతే భర్తకి కలిసి రావలసినంతా కలిసి రాదు. ఎందుకంటే ఇల్లాల్ని లక్ష్మీదేవిగా తీసుకొస్తారు. అందుకే చాలా గొప్ప సేవ ఏమిటో తెలుసా అండి? ఎవరింట్లోనైనా పెళ్ళైతే వాళ్ళు నిర్ధనులైతే ఆడపిల్లని అత్తవారింటికి కారులో దింపమని వాహనం మీద.
ఆడపిల్లని మొట్టమొదటి

సారి కాపురానికి తీసుకెళ్లేటప్పుడు నడిపించి తీసుకెళ్లకూడదు, ఆమెను లక్ష్మిగా ఇస్తారు కాబట్టి లక్ష్మీదేవిని తీసుకెళ్తున్నారు కాబట్టి వాహనంలో తీసుకెళ్ళాలి. పిల్లతో పాటు ఆవు కూడా పెడుతుంది, అందుకే గోదానం చేస్తారు. కాబట్టి వివాహం అయిపోయినటువంటి స్త్రీ సువాసిని యొక్క పాపట ప్రారంభస్థానమునందు పెట్టు బొట్టు పెట్టుకోబడేటటువంటి ప్రదేశం లక్ష్మీస్థానం. కాబట్టి ఇప్పుడు ఈ ఐదు లక్ష్మీస్థానాలు, ఇందులో మొదటిది ఏనుగు యొక్క కుంభస్థలం. ఇప్పుడు ఆయన ఏనుగు ముఖంతో ఉన్నాడు. మీరు లేవగానే ఒకసారి వినాయకుడి యొక్క ముఖాన్ని చూశారనుకోండి, ఇలా ఆయన ముఖాన్ని చూసినంత మాత్రం చేత మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ప్రతిరోజు వినాయకుడి ముఖం చూస్తే చాలు, ఎవరి ముఖం చూస్తే మీకు కలిసి వస్తుందో అది కాకపోతే సుముఖం, ఇంకెవరిది సుముఖం అవుతుంది, ఇవాళ లేచి ఎవరి ముఖం చూశాను అంటారు. కాబట్టి అలా చూడగలిగిన ముఖమేదో అది సుముఖం. కాబట్టి సుముఖ కాదు కాదు, ఇంకో అర్థం, ఒక్క వినాయకుడికి ఒక గమ్మత్తైనటువంటి అనుబంధం ఒకటి ఉంది లోకంలో. అందుకే వినాయకుడి మీద పెద్దలు ఎప్పుడైనా ప్రార్థన చేస్తే ఈ శ్లోకం చెప్తూ ఉంటారు, శ్రీకాంతో మాతులోయస్య జనని సర్వమంగళ జనక శంకరో దేవః తం వందే కుంజరాననం అని చెప్తారు. ఇది చాలా గమ్మత్తైన శ్లోకం నిజంగా, ఎందుకంటే ఎప్పుడైనా నమస్కారం చేస్తే ఆయన తల్లి సంబంధం చెప్తారు, తండ్రి సంబంధం చెప్తారు, ఒక్క వినాయకుడికి మాత్రం మేనమామ గారితో మొదలెడతారు. శ్రీకాంతో మాతులో యస్య, మాతులో అంటే మేనమామ, నీ మేనమామ శ్రీకాంతుడు. శ్రీకాంతుడు అంటే శ్రీ అంటే లక్ష్మీదేవి యొక్క భర్త, నీకు మేనమామ. కాబట్టి ఇప్పుడు వినాయకుడికి మేనమామ అంటే వినాయకుడి యొక్క తల్లి పార్వతి, పార్వతి యొక్క సోదరుడు విష్ణువు. ఎక్కడుంది అలాగా? అలా ఎక్కడైనా మీరు చూశారా? సోదరి సోదరుడు అంటే స ఉదర, ఒక కడుపు నుంచి పుడితే, ఒక్కసారి పుడితే వాళ్ళని సోదర సోదరి అంటారు. నారాయణ నారాయణి, వీళ్ళిద్దరూ పార్వతీదేవి విష్ణుమూర్తి అన్నా చెల్లెళ్ళుగా పుట్టినట్టు మీరు ఎక్కడన్నా చదివారా? మరి ఎలా చెప్తున్నారు ఈ శ్లోకం మేనమామని? పుట్టారు వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. అసలు ఇంకా యథార్థం మాట్లాడితే స్త్రీ రూపంలో విష్ణు ఉంటే పార్వతీదేవి, పార్వతీదేవి పురుష రూపంలో ఉంటే విష్ణుమూర్తి, అందుకే ఇద్దరు అలంకార ప్రియత్వం. కనుక ఇప్పుడు శ్రీకాంతో మాతులోయస్య, ఎప్పుడు పుట్టారు వాళ్ళిద్దరు ఒక్కసారి? భాగవతంలో కృష్ణ పరమాత్మ ఇక్కడ వసుదేవుడికి జన్మించినప్పుడే అక్కడ యశోదానందులకు ఆవిడ యోగమాయగా జన్మించింది. ఆవిడేమో దేవకీ వసుదేవుల దగ్గరికి వచ్చింది, ఈయనేమో నంద యశోదల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ పుట్టిన ఆవిడ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ పుట్టిన ఆయన అక్కడికి వెళ్ళాడు. ఇద్దరికీ ఒక్కరే తల్లిదండ్రులు, నంద యశోదలు. కాబట్టి వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు భాగవతంలో. భాగవతంలో ఏమి తత్వంలో వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. అందుకే మిగిలిన పేర్లు భార్యాభర్తృ సంబంధం చెప్తాయి. రుద్ర రుద్రాణి అంటే రుద్రుడు రుద్రాణి భార్యాభర్తలు, శివ శివాని భార్యాభర్తలు, భవ భవాని భార్యాభర్తలు, నారాయణ నారాయణి భార్యాభర్తలు గారు అన్నా చెల్లెళ్ళు. నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళు అయితే ఇప్పుడు వైష్ణవం శైవం బంధుత్వం వచ్చింది. ఈ బంధుత్వంలో వినాయకుడికి మేనమామ విష్ణుమూర్తి, నీ మేనమామ విష్ణుమూర్తి, మేనమామల ముద్దు మేలైన ముద్దు. కాబట్టి ఇప్పుడు వినాయకుడికి నమస్కారం పెడితే విష్ణుమూర్తి ప్రీతి చెందుతాడు, ఎందుకంటే మా మేనల్లోని పూజ చేస్తున్నాడు వీడని. అత్తయ్యో లక్ష్మీదేవి, శ్లోకం దేంతో మొదలైంది? మంగళప్రదమైన శ్రీకారంతో మొదలైంది. శ్రీకాంతో మాతులో యస్య, విష్ణువు అనుగ్రహం కావాలంటే వినాయకుడికి నమస్కారం పెట్టాలి. జనని సర్వమంగళ, ఆ తల్లి ఎవరు? ఆవిడ సర్వమంగళ, అన్ని మంగళములే చేస్తుంది ఆవిడ. అసలు ఆవిడే మంగళసూత్ర రూపంలో ఉంటుంది, అందుకే సర్వమంగళారాధన చేస్తే కానీ మంగళసూత్రం కట్టరుగా. కాబట్టి ఆవిడ లోకములన్నిటిలోనూ కూడా మంగళములకు మంగళం ఆ తల్లే, సర్వమంగళస్వరూపం. నీ తల్లో సర్వమంగళ, నీ తండ్రో జనక శంకరో దేవో, శంకరి శంకరోతీతి శంకర, శుభములను చేయువాడెవరో ఆయన శంకరుడు. శుభములను చేసేటటువంటి శంకరుడు నీకు తండ్రి. తం వందే కుంజరాననం,
ఓ ఏనుగు ముఖం ఉన్నవాడా నీకు నమస్కారం, నీ ముఖం చూస్తే ఏమైంది నమస్కారం పెడితే

లక్ష్మీ కటాక్షం వచ్చింది. ఇప్పుడు ఆయనతో అనుబంధాలు ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? మేలే చేస్తున్నారు. శ్రీకాంత్తో లక్ష్మీ భర్త సర్వమంగళ మంగళసూత్రాన్ని కాపాడుతుంది, ఇప్పుడు మంగళాలు ఇస్తుంది. శంకరో, ఆయన ఎప్పుడు శంకరోతి, ఆయన శుభాలు చేస్తుంటాడు. నువ్వో అసలు చూస్తే స్వామిస్తావు కుంజరానన. కాబట్టి ఇప్పుడు సుముఖ, నీకన్నా మంచి ముఖం ఉన్నవాడు ఎవరయ్యా? కాబట్టి సుముఖ కాదు, ఇంకో అర్థం. ఒక్క నామానికి ఎన్ని అర్థాలండి ఎప్పటికవుతాయి? 16 నామాలు సరే, ఏదో ఎంతవరకు తెలియతే అంతవరకు, వీలైతే 16 ఏదో అలాగ ఒకసారి విహంగ వీక్షణం చేసేస్తాను. ఆఖరణ సుముఖ అంటే ఎప్పుడూ మాట్లాడకూడదు, అదే పనిగా మాట్లాడుతూ ఉండడం తప్పు. భూపసభాంతరాళమున పుష్కళ వాక్చతురత్వము ఆజి బాహాపటు శక్తియున్ ఇషమునందను రక్తియు ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళికిన్. ఆయన్ని మామూలుగా మీరు ఎప్పుడన్నా చూస్తే ఏమిటండి ఆయన ఏమిటంటే ఆయనకేం తెలుస్తుందండి అలా ఉన్నాడు అనుకుంటారు. ఆయన సభలోకి వచ్చి కూర్చున్నాడు అనుకోండి, శారద నాలుక మీద నర్తిస్తుంది. అలా సభలో మాట్లాడగలగాలి. బయట అవసరం లేదనుకుంటే రూపాయిని ఎంత జాగ్రత్తగా ఖర్చు పెడతారో అంతకన్నా జాగ్రత్తగా మాట ఖర్చు పెట్టాలి. అవసరం లేదనుకుంటే మౌనంగా ఉండాలి. ఇది తెలిసి ఉంటే రెండు సాధిస్తాయి. మీరు ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతారు, ఎవరి దగ్గర మాట్లాడకూడదో వాళ్ళ దగ్గర మాట్లాడకుండా ఉండగలుగుతారు. లోకంలో ప్రతి ప్రాణికి కూడా నోరు పైకుంటుంది, కళ్ళు పైకుంటాయి, కంటిని రెప్పలు మూస్తాయి, నోటిని పళ్ళని పెదవులు మూస్తాయి. కంటిని రెప్పలు మూసిన చూపులో రెప్పకి పాత్ర లేదు, నోటిని పెదవులు మూసిన పెదవులకి భాషలోనూ మాటలోనూ భాగం ఉంది. మీరు గమనించండి, రెప్ప చూడదు, పెదవి మాట్లాడుతుంది. కొన్ని కొన్ని మాటలు పెదవుల మీదే వస్తాయి. మా ఉందనుకోండి, పెదవులు కలపకుండా మా అనండి. నేను చిన్నప్పుడు మా పిల్లలతోటి అమ్మ అని పెదవులు కలపకుండా అనండిరా అంటే వాళ్ళు చాలా ప్రయత్నించి అనలేకపోయేవారు. ఏ మీరు అనండి అనేవారు వాళ్ళు చికాకు వచ్చి. ఏముందిరానో తామలపాకు కింద పెదవి మీద పెట్టుకునే అమ్మ అంటే కలవలేదుగా తామలపాకు అడ్డొచ్చింది అంటే నా మీద వాళ్ళు చాలా కోప్పడు, మీరు అన్నీ ఇలాంటి పనులు చేస్తారు నాన్నగారు. ఏదో పిల్లలతో అలా ఆటలాడుకునేవారు. సరే అది వేరు విషయం అనుకోండి. కాబట్టి పెదవికి మాట ఎందు పాత్ర ఉంది, నోరు సమస్త ప్రాణులకు బయటికే ఉంటుంది, కప్పబడి ఉండదు. కానీ మీరు పెద్దలతో మాట్లాడుతున్నారనుకోండి, ప్రత్యేకించి గురువుగారితో మాట్లాడుతుంటే ఎప్పుడూ నోటిని ఇలాగే ఉంచి మాట్లాడకూడదు. ఎందుకంటే అలా మాట్లాడితే గబుక్కుని మీ నోటి తుంపర ఆయన మీద పడిందంటే మహాపచారం కిందకు వస్తుంది. అందుకని ఇలా పెట్టుకుని ఉండాలి, ఇలా పెట్టుకుని ఉండి మాట్లాడాలి. హనుమ ఎప్పుడూ రాముడి దగ్గర ఇలా ఉంటారు, ఆజ్ఞాపాలక హనుమ అని, ఎక్కువ మాట్లాడరు. లోకంలో ఎప్పుడు నోటి మీద చెయ్యేసుకుని ఉండే ప్రాణి ఏదో తెలుసా అండి? ఒక్క ఏనుగి. ఎందుకని? ఏనుగు తొండానికి కరము అని పేరు, చెయ్యి. ఒక్క ఏనుగు నోరు మాత్రం పైకి కనపడదు, నోటి మీద చెయ్యి అడ్డుంటుంది, ఇలాగ తొండం అడ్డుంటుంది. అంటే నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని అత్యంత వినయంతో మాట్లాడవలసిన చోట మాట్లాడతాడు, ఎప్పుడు నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని మౌనంగా ఉంటాడు. ఆయనకన్నా అంత గొప్ప ముఖంతో ఉండి, అంత విద్వాంసుడిగా, అంత మంచి ప్రవర్తన కలిగిన ముఖంతో ఉన్నవాడు లోకంలో ఇంకెవరున్నారు? ఆ ముఖంతో మనకంత నేర్పుతున్నాడు. కాబట్టి సుముఖ, ఎప్పుడూ మాట్లాడుతూ ఉండకు, మౌనం కూడా నేర్చుకో.

0: పశుదానా కోసం గింజలను మొలకెత్తించడం. రైతుల ఆర్థిక విధానంలో పశువులు ముఖ్యమైనవి. పాలు, గుడ్లు, మాంసాలతో పాటు పశువుల వల్ల రైతులకి ఆదాయం కూడా వస్తుంది. కానీ పశుదానా సరిగ్గా సమతులం కాకపోతే పశువుల ఉత్పాదకత తగ్గి వాటి ఆరోగ్యం మీద చెడు ప్రభావం పడుతుంది.
1: వర్షాకాలంలో మా పశువులు పచ్చగడ్డిని మేస్తాయి. వాటికి మేం కొంత పొడిదానా కూడా వేస్తాం. కానీ ఎండాకాలంలో పచ్చగడ్డి దొరకడం కష్టం. మేం పొడిదానా మాత్రమే పెట్టగలం. దాంతో మా పశువులు బలహీనమై పాలు తక్కువ ఇస్తాయి. మా ఆదాయం తగ్గుతుంది.
0: పోషకాహారం దొరక్కపోతే పశువులు బరువు తగ్గి పాలు తక్కువ ఇస్తాయి. పైగా ఆ పాలల్లో కొవ్వు తగ్గుతుంది. 2 వారాలలోపే వాటి బొచ్చు రంగు తగ్గి చర్మ వ్యాధులు వస్తాయి. సరిగ్గా మేపని ఆవులకి దూడలు తక్కువ పుట్టి తేలికగా రోగాల బారిన పడతాయి. సమతులమైన దానాలో సరైన మొత్తాల్లో ప్రోటీన్లని, శక్తిని, ఖనిజాలని, పొడిదానా నుంచి విటమిన్లని సమకూర్చాలి. సమతులమైన దానాలో పచ్చిగడ్డి, కాన్సన్ట్రేట్లు, ఉప్పుతో సహా ఇతర ఖనిజాలు కూడా అందుతాయి. కనుక పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. కానీ సమతులమైన దానా ఖరీదైంది కావచ్చు. పశువులకి మొలకలు తాజా పోషకాహారాన్ని ఎలా అందిస్తాయో, వాటి వల్ల దానా ఖర్చులు ఎలా తగ్గుతాయో చూద్దాం. గింజలని కొద్దిసేపు నీళ్లలో ముంచితే అంకురోత్పత్తి జరుగుతుంది. ఆ అంకురాలనే మొలకలు అంటారు.
2: నాకు పశుదానాకయ్యే ఖర్చు సగానికి తగ్గిపోయింది. మొలకెత్తిన గింజల బరువు రెట్టింపు కాబట్టి మాకు తక్కువ దానా సరిపోతుంది.
1: వారం రోజుల్లో ఒక పశువు రోజు ఇచ్చే పాలు 1.5 లీటర్ నుంచి 1 లీటర్ వరకు పెరిగాయి. ఇంతకుముందు మా పశువులు రోజుకి 25 లీటర్ల పాలు ఇచ్చేవి. ఇప్పుడు అవి 26 లీటర్లు ఇస్తున్నాయి. పాలలో కొవ్వు కూడా పెరిగింది. పాల సేకరణ కేంద్రంలో కొవ్వును కొలిచినప్పుడు మా పాలలో కొవ్వు ఎక్కువ ఉంటే మాకు ఎక్కువ డబ్బులు వస్తుంది. వాటి రుచి కూడా బాగుంటుంది. ఇప్పుడు దానికి గిరాకీ పెరిగింది. పశువుల చర్మం కూడా మెరుగైనట్లు తెలుస్తోంది. ఇప్పుడు వాటి బొచ్చు తాజాగా కనిపిస్తుంది.
0: ఇంతకీ గింజల కన్నా మొలకలు ఎలా శ్రేష్టం? మొలకెత్తడం వల్ల గింజల్లోని పిండిని పూర్తిగా చక్కెరగా మారుతుంది. కాబట్టి గింజల కన్నా మొలకలు తేలికగా జీర్ణమవుతాయి.
3: మొలకలు అద్భుతమైన ఆహారం. వాటిల్లో పశువులకి తేలిగ్గా జీర్ణమయ్యే ఎంజైమ్లు ఉంటాయి. మొలకలెత్తడం వల్ల గింజల్లో ఉండే ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు పూర్తిగా లభిస్తాయి.
0: మీ అవసరాన్ని బట్టి మొలకలని ఏడాది పొడవునా ఉత్పత్తి చేసుకోవచ్చు. దీనికోసం భూమి గాని, అందులో ఏదైనా కట్టే అవసరం గాని లేకపోవడం ఒక పెద్ద లాభం. మీ దగ్గరున్న గోధుమలు, బార్లీ, ఓట్స్, మొక్కజొన్న వంటి ఏ గింజలనైనా వాడవచ్చు. మీ పశువులు బలహీనపడి పాలు తక్కువ ఇస్తుంటే మీరు వాటికి సోయాబీన్స్, పప్పులు, బఠానీలు, మటికల పప్పు, పెసల వంటి వాటి మొలకలని మేపవచ్చు.
3: ఎదకరాని ఆవుకి మేము మటికల పప్పుని పెడతాం. రోజుకి 1/2 కిలో మొలకలు చొప్పున 4 రోజులు మేపితే ఆవు ఎదకి వస్తుంది.
1: మామూలుగా గోధుమలు, మొక్కజొన్న గింజలను మొలకల కోసం వాడతాను. జబ్బు పడిన పశువులు కోలుకోవడానికి అప్పుడప్పుడు పప్పులు వాడతాను. ఇవేవి మా పొలాల్లో పండించను. డబ్బు ఆదా కావడానికి మార్కెట్లో కొన్ని పప్పుల ధరలు తగ్గిపోయినప్పుడు కొని పెట్టుకుంటాను. గింజలని, పప్పులని బజార్లో గానీ ఇతర రైతుల దగ్గర గానీ కొనేటప్పుడు అవి నూకగా, అనారోగ్యంగా ఉన్నాయా అని చూస్తాను. ఒకసారి అంకురోత్పత్తి పరీక్ష చేసి పనికొస్తాయని తేలితేనే కొంటాను.
0: ఇప్పుడు భారతదేశంలోని మహారాష్ట్రకు చెందిన కిషోర్ పన్సారే గింజల అంకురోత్పత్తిని పరిశీలించే పద్ధతిని చూద్దాం. ఒక పరీక్ష కన్నా 3 పరీక్షలు ఉత్తమం. 3 శుభ్రమైన గోనిగుడ్డ ముక్కలు గాని, 3 నూలుగుడ్డ ముక్కలు గాని తీసుకోవాలి. వాటిని నీళ్లలో తడిపి పిండి నేల మీద పరవాలి.
1: 3 గోనెగుడ్డ ముక్కల మీద గింజలు పరుస్తాను. 3 మీద మొలకెత్తిన గింజలను లెక్క పెడతాను. నాణ్యమైనవని నిర్ధారణ అయిన తర్వాతే ఆ గింజలను కొనాలా వద్దా అనేది తేల్చుకుంటాను.
0: మీరు కొనదలుచుకున్న గింజల్లోంచి 50 గింజలని గోనెగుడ్డ లేక నూలుగుడ్డ మీద సగానికి పరవాలి. గింజల మధ్య వేలుడు ఎడం ఉండాలి. మిగిలిన గుడ్డని గింజల మీదికి మడిచి కప్పాలి. స్ప్రే బాటిల్తో గాని, మిస్టర్తో గాని అప్పుడప్పుడు గుడ్డని తడుపుతూ ఉంటే అవి వెచ్చగా, తేమగా ఉంటాయి. 2-3 రోజుల తర్వాత గుడ్డని తెరవాలి. గింజలకి మొలకలు వచ్చి ఉంటాయి. ఆరోగ్యంగా ఉన్న మొలకలని లెక్కపెట్టి ఆ సంఖ్యని రాసిపెట్టుకోవాలి. 50లో 45 గింజలు మొలకెత్తితే ఆ గింజలు మొలకలకి పనికొస్తాయి.
3: కొనే ముందు గింజలకి ఉన్న మొలకెత్తే సత్తా తెలుస్తుంది కాబట్టి ఈ పరీక్ష మాకు బాగా పనికొస్తుంది.

0: లో పంటలని నాటేటప్పుడు కూడా మేం ఈ పద్ధతినే పాటిస్తాం. మంచి దిగుబడి నిర్ధారిస్తుంది.
1: ఇప్పుడు మొలకలని తయారు చేసుకోవడం ఎంత తేలికో చూద్దాం. నాణ్యమైన గింజలని వాడాలి. నూకలని ఆరోగ్యంగా లేని గింజలని వాడవద్దు. అవి సరిగ్గా ఎదగవు. చేత్తో నూరిన గింజలైతే ఎక్కువ మొలకలు వస్తాయి. గింజలని ఒక తొట్టెలో పోయాలి. అరగుప్పిడు ఉప్పు కలిపితే మొలకెత్తిన గింజల మీద బూజులు పెరగవు. శుభ్రమైన గోరువెచ్చని నీళ్లు పోయాలి. అది గింజలు మొలకెత్తడానికి దోహదపడుతుంది. పైకి తేలిన గింజలు మొలకెత్తవు కాబట్టి వాటిని తొలగించాలి. మిగిలిన వాటిని 12 గంటల పాటు నానబెట్టాలి. తొట్టెని నీడలో గాని ఇంట్లో గాని ఉంచాలి. 12 గంటల తర్వాత నీళ్లని పారబోయాలి. గింజల్ని శుభ్రమైన గోనెగుడ్డలో గాని గుడ్డ సంచిలో గాని పోయాలి. వెచ్చగా ఉండడానికి సంచిని మూయాలి. దాన్ని షెడ్లో గాని ఇంట్లో గాని ఉంచాలి. వేడి రోజుల్లో 16 నుంచి 18 గంటల్లో గింజలు మొలకెత్తుతాయి. చల్లగా ఉంటే 24 గంటల కన్నా ఎక్కువ పట్టవచ్చు. సంచిని దుప్పటితో చుట్టవచ్చు. గింజల నుంచి 1 నుంచి 2 సెంటీమీటర్ల పొడవున మొలకలు వచ్చినప్పుడు వాటిని గోనె సంచిలో నుంచి బయటకు తీయవచ్చు. ఇప్పుడవి పశువులకు పెట్టడానికి సిద్ధమయ్యాయి.
0: మురిగ్గా ఉన్న గోన్సంచిలో గాని గుడ్డ సంచిలో గాని మొలకలని ఉత్పత్తి చేస్తే బూజులు పుడతాయి. అలా జరగకుండా ఉండడానికి గోన్సంచిని శుభ్రమైన నీళ్లలో ఉతికి ఎండలో ఆరేస్తాను.
1: రోజుకొకసారి ఒక్కొక్క ఆవుకి 1 కిలో లేక 4-5 గుప్పెల చొప్పున మొలకెత్తిన గింజలని ఇతర దానాతో కలిపి మేపాలి.
2: జైవిక పాలను ఉత్పత్తి చేసేందుకు మా ఆవులకి మొలకలను మేపుతాను. దానివల్ల ఆ జైవిక పాలు సేవించిన కస్టమర్లకి మేలు జరుగుతుంది. మొలకల్లోని పోషకాలు వాళ్ళకి పాల ద్వారా అందుతాయి. ఆవులు ఆరోగ్యంగా ఉంటాయి, జబ్బు పడవు. నేను వేరే మందులేవి వాడను. అది అటు ఆవులకి ఇటు కస్టమర్లకి లాభదాయకం.
1: మొలకలని ఇతర పశువులకి కూడా మేపవచ్చు. గొర్రెకి 1-2 గుప్పెల చొప్పున వారానికి 2 సార్లు మేపాలి. దాదాపు 10 కోళ్లకి రోజుకోసారి గుప్పెడు మొలకలని పెట్టవచ్చు. మనం నేర్చుకున్నది మరోసారి చూద్దాం. పశువులు సమతుల ఆహారాన్ని తింటే ఆరోగ్యంగా ఉంటాయి. మొలకలెత్తడం వలన గింజలు తేలికగా జీర్ణమవుతాయి. మొలకలెత్తిన ధాన్యాల్లో ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు పశువులకి ఎక్కువగా అందుతాయి. మీకు అవసరమైనప్పుడల్లా ఏడాది పొడవునా మొలకలని తయారు చేసుకోవచ్చు. అందుబాటులో ఉన్న గోధుమలు, బార్లీ, ఓట్స్, మొక్కజొన్నల వంటి ఏ గింజలనైనా వాడవచ్చు. చేత్తో నూరిన గింజలను వాడాలి. బజార్లో కొనే ముందు కొందరు రైతులు గింజలని అంకురోత్పత్తి పరీక్షలు చేస్తారు. మొలకలు రావడానికి గింజలని ఒక తొట్టెలో పోసి 1/2 గుప్పెడు ఉప్పు వేసి తొట్టెలో శుభ్రమైన గోరువెచ్చని నీళ్లు పోయాలి. దాదాపు 12 గంటల సేపు గింజలను నానబెట్టాలి. ఇప్పుడు నీళ్లు తీసేసి గింజలని శుభ్రమైన సంచిలో పోయాలి. 24 గంటల తర్వాత గింజలకి మొలకలు వస్తాయి. వాటిని పశువులకి మేపవచ్చు. మొలకెత్తిన గింజలను వాడి దానాకయ్యే ఖర్చులను తగ్గించుకోవచ్చు. మీ ఆవులు మంచి పాలని ఎక్కువగా ఇస్తాయి.
3: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండీ డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665-58773.
4: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
5: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
4: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయ్స్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
5: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయ్స్.
4: ఫోన్ 7738

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
2: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25

0: September day.
1: Trusted legacy, stronger future.
0: Bank of Baroda, first floor, Nagaraj Mall, opposite Akshara Speciality Hospital, JP Road, Chinnamiram, Bhimaram.
1: Phone 0881622354.
2: Chigula samasyato badhapade variki Vishnu Danta Vaidyakala Sela Chigula Vyadhula Vibhagam andistunna goppa subhavartha. Chigula nundi raktam karanam ane ibbandito badhapadutunnara? Mee noti durvasana samasyaga marinda? Pallu kadali tinadaniki kashtanga unda? Pallapai perukunna garala valana nalugurulo navvadaniki asaukaryanga unda? Mee chigula rangu marinda? Ee samasyalalo ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
3: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్, కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే పల్లవి. ఈరోజు ఆయుష్మాన్ బాబా అనే ప్రోగ్రామ్తో మీ ముందుకైతే వచ్చేసానండి. మన ఆరోగ్యమే మన సొంత ధనమని అంటారు కాబట్టి ఈ కొన్ని నిమిషాలు మన ఆరోగ్యం కోసం కేటాయిద్దాం. ఈ కార్యక్రమంలో మనం ఆరోగ్య సంబంధిత చిట్కాలు, నిపుణుల సూచనలు మరియు ప్రేరణాత్మక కథలను తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక స్మాల్ బ్రేక్.
2: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
3: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
2: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
3: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
4: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
5: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. నిద్ర పట్టడం, మెలకువ రావటం అనే క్రమాన్ని మన శరీరంలోని జీవ గడియారం నియంత్రిస్తూ ఉంటుంది. కృత్రిమ కాంతి మూలంగా ఇది అస్తవ్యస్తం అవుతున్నట్టు, దీనికి ఫలితంగా క్యాన్సర్, మధుమేహం, కుంగుబాటు, ఊబకాయం వంటి రకరకాల జబ్బులు చుట్టుముడుతున్నట్టు పరిశోధకులు చాలా కాలంగా ఆందోళన

చేస్తున్నారు. దీనికి సంతాన సామర్థ్యం నేర్పించడం కూడా అతీతమేమీ కాదని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా, జపాన్ పరిశోధకులు జీవ గడియారం అస్తవ్యస్తం కావటం సంతాన సామర్థ్యంపై చూపే ప్రభావాన్ని గుర్తించడానికి ఎలుకలపై అధ్యయనం చేశారట. చిన్న వయసులో దీని ప్రభావం పెద్దగా లేకపోయినా మధ్య వయసులో మాత్రం గణనీయంగా కనిపిస్తున్నట్టు గుర్తించారు. జీవ గడియారం మామూలుగా ఉన్న వాటిల్లో 71% ఎలుకలు గర్భం ధరించగా, జీవ గడియారం అస్తవ్యస్తమైన వాటిల్లో 10% ఎలుకలు మాత్రమే గర్భం ధరించాయట. దీంట్లో కూడా మంచి విషయం ఏంటంటే, జీవ గడియారానికి అనుగుణంగా నిద్రపోయేలా చేస్తే సంతాన సామర్థ్యం తిరిగి మెరుగుపడటం. ఇది ఎలుకలపై చేసిన అధ్యయమే అని కొట్టిపాడేయకండి. స్త్రీల గర్భధారణలోనూ జీవ గడియారం కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. జీవ గడియారం సూర్యకాంతి ఆధారంగా పనిచేస్తుంది. కాబట్టి రాత్రిపూట కృత్రిమ కాంతికి దూరంగా ఉండటం వల్ల గర్భధారణం మెరుగుపడొచ్చని సూచిస్తున్నారు. సాయంత్ర వేళల్లో కాంతి ప్రభావాన్ని తగ్గించుకోవటం, వేళకు భోజనం చేయడం, సమయానికి నిద్రపోవడం, తరచుగా షిఫ్ట్లు మారే ఉద్యోగాలకు దూరంగా ఉండటం, ఇలాంటి చర్యలతో గర్భం ధరించే అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చని చెబుతున్నారు. గర్భధారణ అనేది మొత్తంగా ఆరోగ్యానికి సంబంధించిన అంశమే అన్న విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. ఓకే లిసనర్స్, విన్నారు కదా, మీకోసం ఇప్పుడు ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ EMI వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116.
3: మద్యం, సిగరెట్లు, మాదక ద్రవ్యాలు, జూదం వంటి వ్యసనాల బారిన పడి ఎందరో ఇల్లు ఒళ్ళు గుల చేసుకోవడం చూస్తూనే ఉంటాం. చాలా మంది దీన్ని కేవలం ఓ ప్రవర్తన సమస్యగానే భావిస్తుంటారు, కానీ నిజానికి ఇది మెదడుకు సంబంధించిన సమస్య అని అమెరికన్ సొసైటీ ఆఫ్ అడిక్షన్ మెడిసిన్ ప్రకటించింది. ఇది మెదడులోని ప్రతిఫల, ప్రేరేపణ, జ్ఞాపక శక్తి తదితర వ్యవస్థలకు సంబంధించిన జబ్బు అని పేర్కొంది. మరో విధంగా చెప్పాలంటే గ్లాసులు పెదాలకు తాకించడం, సిగరెట్ పొగను గట్టిగా పీల్చుకోవడం వంటివి కేవలం శారీరక చర్యలే కాదు, అలా ప్రవర్తించడానికి తనలో ఏదో ఒక తప్పుడు భావన బలవంతంగా ప్రేరేపిస్తూ ఉండటమే కారణమని నిపుణులు చెబుతున్నారు. వ్యసనం మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమస్య కాదు, ఇది మెదడు సంబంధ సమస్య అని ASAM మాజీ అధ్యక్షుడు మైకేల్ మిర్రర్ అంటున్నారు. నిజానికి ఇది కొత్త సంగతి ఏమీ కాదు. వ్యసనం మెదడుకు సంబంధించిన దీర్ఘకాల సమస్య అని న్యూరో సైంటిస్టులు చాలా ఏళ్ల నుంచి చెబుతున్నారు. అయితే దీన్ని జబ్బుగా బలపరిచేందుకు మెదడు విద్యుత్ వ్యవస్థలో వచ్చే మార్పులు, మెదడులో జన్యువులు తరచుగా పనిచేయకుండా ఆగిపోవడం, తిరిగి పనిచేయడం వంటి వాటిపై సరైన అధ్యయనాలు జరగలేదు. ఈ మార్పుల్లో కొన్ని చాలా కాలం పాటు కొనసాగుతాయి, కొందరిలో శాశ్వతంగానూ ఉండిపోతాయి. ఆయా అలవాట్ల నుంచి బయటపడినా కూడా అవి అలాగే ఉండిపోవచ్చు. ఓకే లిజనర్స్, విన్నారు కదా, మీకోసం ఇప్పుడు ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్,
3: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
4: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
5: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ 2 బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్

0: రూపాయల వరకు షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీయూపీఎస్ లు మా వద్ద లభించును. ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. కీళ్ళ వాతంతో బాధపడేవారు వ్యాయామం చేయడం మంచిదని నిపుణులు చెబుతూ ఉండడం తెలిసిందే. వీరికి యోగా కూడా బాగా ఉపయోగపడుతున్నట్టు తాజా అధ్యయనంలో కూడా వెల్లడైంది. ముఖ్యంగా యువతి యువకుల్లో యోగా మూలంగా 6 వారాల్లోనే మెరుగైన ఫలితాలు కనబడుతున్నట్టు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకులు గుర్తించారు. కీళ్ళ వాతానికి యోగా తేలికైన మరియు ఆచరణీయమైన చికిత్స అని పరిశోధకుల్లో ఒకరైన కిర్స్టెన్ లంగ్ చెబుతున్నారు. రోగనిరోధక శక్తి పొరపాటున మనపైనే దాడి చేయడం వల్ల వచ్చే ఈ కీళ్ళవాతం ఓ దీర్ఘకాలిక రుగ్మత. సాధారణంగా ఇది మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుందట. తీవ్ర అలసట, తలనొప్పి, కీళ్ళ నొప్పి, కీళ్ళు బిగుసుకుపోవడం దీని ముందస్తు లక్షణాలట. జబ్బు ముదురుతున్న గుడ్డి, కండరాల నొప్పులు, ఆకలి తగ్గిపోవడం వంటివి మొదలవుతాయి. దీన్ని ముందుగానే గుర్తించి చికిత్స తీసుకుంటే కీళ్ళు దెబ్బతినకుండా మరియు ఎముకలు క్షీణించకుండా జాగ్రత్త పడొచ్చండి. రుమటాయిడ్ కీళ్ళ నొప్పిగా వాడే కొన్ని మందులతో యువతి యువకులలో అదనపు ముప్పులు పొంచి ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. అందువల్ల ప్రత్యామ్నాయ చికిత్సగా యోగా ఉపయోగాలపై అధ్యయనం చేపట్టారు. 6 వారాల పాటు యోగా పద్ధతులు పాటించిన వారు తాము చాలా ఆనందంగా ఉన్నామని చెప్పడం విశేషం. వీరిలో నొప్పిని బాగా తట్టుకోగలగడంతో పాటు మిగతా ఆరోగ్యము మెరుగుపడుతుంది. కీళ్ళ వాతంతో బాధపడే వారికి ఎలాంటి వ్యాయామమైనా మేలు చేస్తుంది. వాటిల్లో యోగా ఒకటని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వ్యాయామం కండరాలను బలోపేతం చేస్తూ కీళ్ల కదలికలను సరిగ్గా ఉండేలా చేస్తుంది. ఫలితంగా కీళ్లు దెబ్బతినకుండా ఉంటాయి. అంతేకాదండోయ్, నొప్పిని తగ్గించే నాడీ వ్యవస్థ కూడా ప్రేరేపమవుతుంది. అందువల్ల కీళ్ల వాతం బాధితులు ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాయామం మానరాదని సూచిస్తున్నారు నిపుణులు. ఓకే లిజనర్స్, విన్నారు కదా నేటి చిట్కాలు మరియు సమాచారం మీ ఆరోగ్య జీవన శైలిలో మంచి మార్పులు తీసుకురావాలని మనసారా ఆశిస్తున్నాను. మరింత ఆసక్తికరమైన ఆరోగ్య విషయాలతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే పల్లవి.

0: గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్. కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, డిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం వన్. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం అంజనీ టైల్స్ సొంతం.

ఫోన్ 0881622345.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి

శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: FM 90.4. రేడియో విష్ణు 90.4 మెగా హెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఇనటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం ప్రపంచ శాంతి అనే తెలుగు పాఠం వింటారు.
1: ప్రపంచంలో ఎన్నో దేశాలున్నాయి. ఆయా దేశాలలో ప్రజల జీవన విధానం వేరువేరుగా ఉంటుంది. అన్ని దేశాల ప్రభుత్వాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం, అభివృద్ధి పొందిన దేశంగా పేరు తెచ్చుకోవడం కోసం కృషి చేస్తూ ఉంటాయి. దేశమంటే మట్టి కాదు, ప్రజలు. విభిన్న దేశాల ప్రజలు శాంతియుత సహజీవనం చేస్తూ పరస్పరం వివిధ విషయాలలో సహకరించుకున్నప్పుడు దేశ పురోగమనం వేగంగా సాగుతుంది. అలా కాకుండా స్పర్ధలు పెంచుకుంటూ పోతే అవి యుద్ధాలకు దారితీస్తాయి. పోరు నష్టం పొందులాభం అని పెద్దలు ఏనాడో చెప్పారు. గతంలో ప్రపంచ యుద్ధాల వల్ల మానవ జాతి ఎలా వినాశనం చెందిందో మనకు చేదు అనుభవం ఇంకా బాధిస్తూనే ఉంది. అలాగే కొన్ని పొరుగు దేశాల మధ్య ఘర్షణలు శాంతికి ఎలా విఘాతం కలిగిస్తాయో, మారణహోమం ఎలా కొనసాగుతుందో మనం గమనిస్తూనే ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ పౌరులంతా శాంతినే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. యుద్ధాల వల్ల కలిగే కష్ట నష్టాలను వివరించి ప్రపంచ శాంతి ఆవశ్యకతను తెలియజేయడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. మరి విందామా?
2: పిల్లలు, శాంతి, అహింస, సత్యం, సత్యాగ్రహం అనగానే మనకు గుర్తుకు వచ్చే మహాపురుషులు ఎవరో చెప్పండి.
3: గౌతమ బుద్ధుడు, మహావీరుడు, గాంధీ గారు టీచర్.
2: శభాష్. వీరంతా మన దేశానికి చెందినవారు. ఈనాడు ప్రపంచ శాంతి నెలకొల్పడానికి కొన్ని రాజ్యాలు గణనీయమైన కృషి చేస్తున్నాయి. వాటిల్లో మన దేశం కూడా ఒకటి. పూర్వం యుద్ధాలు ఎందుకు జరిగాయి? మధ్య శతాబ్దాలలో యుద్ధ స్వరూపాన్ని మార్చిందేమిటి? ప్రపంచ శాంతి కోసం ఏం చెయ్యాలో ఈరోజు మనం తెలుసుకుందాం. సరేనా?
4: అలాగే టీచర్.
2: చరిత్రలో ఎన్నో యుద్ధాల గురించి మీరు చదువుకున్నారు. ఒక రాజు మరొక రాజును ఓడించాడని, ఆ రాజ్యం ఈ రాజ్యాన్ని జయించిందని చదువుతూ ఉంటారు. ప్రాచీన కాలంలో తిండి కోసం, పశువుల కోసం, భూమి కోసం యుద్ధాలు జరిగేవి. పశువులే సంపదగా ఉన్న రోజుల్లో ఒక తెగ మరొక తెగ మీద దాడి చేసి పశువులు తోలుకుపోయేది. ఓడిపోయిన తెగవారిని బానిసలుగా చేసుకునేవాళ్ళు. ఆనాటి యుద్ధాల్లో కత్తులు, ఈటెలు, విల్లమ్ములు, గదలు ఆయుధాలు.
5: బానిసలు అంటే ఏమిటి టీచర్?
2: బానిసలు అంటే ఓడిపోయిన వర్గానికి చెందిన మనుషులను గెలిచిన వారు తమ ఇళ్లలో పని మనుషులుగా చేసుకుని వారి దగ్గర బండ చాకరీ చేయించేవాళ్ళు. పొలం పనులు, వెట్టి చాకరీ, ఊడిగం లాంటివి చేయించుకునేవారు.
3: ఇప్పుడు కూడా అలాంటి బానిసలున్నారా?
2: మంచి ప్రశ్న వేశావు రవి. ఇప్పుడు బానిసలు అనేవారు లేరు. ఐక్యరాజ్య సమితి ఆశయం ప్రకారం ప్రపంచంలోని మానవులందరికీ, అంటే చిన్న పెద్ద దేశాల వారికి, స్త్రీ పురుషులందరికీ కూడా సమాన హక్కులు ఇవ్వడం జరిగింది. అందువల్ల బానిసలు అనేవాళ్ళు ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడా ఉండరు.
5: అసలు ఈ యుద్ధాలు ఎందుకు జరిగేవి టీచర్?
2: ప్రాచీన కాలంలో ప్రజలు తెగలుగా ఉన్న రోజుల్లో తిండి కోసం, పశువుల కోసం, భూమి కోసం తెగల మధ్య యుద్ధాలు జరిగేవి. రాజ్యాలు, రాజులు ఏర్పడిన తర్వాత తమ గొప్పతనాన్ని చాటుకోవడానికి ఇతర రాజులను జయించడం, రాజ్యాలను ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. మొత్తం ప్రపంచాన్ని జయించాలి అని ప్రయత్నించిన వాళ్ళు కూడా ఉన్నారు. వారిలో అలెగ్జాండర్ ఒకరు. మన రామాయణ భారతాలు కూడా

0: యుద్ధాలతోనే ముగిశాయి. సీతాపహరణం రామణ రావణ యుద్ధానికి దారితీసింది. మహాభారతంలో రాజ్యం కోసమే కౌరవ పాండవుల మధ్య కురుక్షేత్ర యుద్ధం జరిగింది. రాజ్యం కోసమే అశోక చక్రవర్తి 100 మంది సోదరులను చంపాడని ప్రతీతి.
1: యుద్ధాల వలన ప్రజలకు ఏవైనా లాభాలున్నాయా టీచర్?
0: స్వార్థం తప్ప అసలు లాభాలే లేవు, అన్నీ నష్టాలే. యుద్ధాలు ఎప్పుడు ఎక్కడ జరిగినా బాధపడేది మామూలు మనుషులే. ఎంతో జననష్టం జరుగుతుంది. భార్యలు భర్తలను కోల్పోతారు, తల్లులు కొడుకులను కోల్పోతారు, పిల్లలు తండ్రులను కోల్పోతారు, ఆప్తులు మిత్రులు వేరవుతారు. చనిపోయిన వారు పోగా ఎందరో వికలాంగులై జీవచ్ఛవాలవుతారు. జనజీవనం అతలాకుతలం అవుతుంది. అందుకే హింస పనికిరాదని మహాత్ములు చెప్తారు. హింస వల్ల ప్రతిహింస పుడుతుందని గౌతమ బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు అహింసను బోధించారు. అయినా యుద్ధాలు ఆగాయా? లేదు, వారి తర్వాత కూడా యుద్ధాలు జరిగాయి.
2: రాజుల కాలంలో కత్తులు, ఈటలు, బాణాలతో యుద్ధాలు చేసుకునేవారు. మరి ఇప్పుడో తుపాకులు, బాంబులు, విమానాలతో యుద్ధాలు చేసుకుంటున్నారు కదా టీచర్?
0: అవునమ్మా, మధ్య శతాబ్దాలలో తుపాకీ మందు కనుక్కున్నారు. ఇది యుద్ధ స్వరూపాన్నే మార్చేసింది. యుద్ధం జరిగితే మరణించే వాళ్ళ సంఖ్య అనేక రెట్లు పెరిగింది. ఆల్ఫ్రెడ్ నోబెల్ డైనమైట్ కనుక్కోవడంతో అది యుద్ధంలో ఎంతో బీభత్సాన్ని సృష్టించింది. అందుకే ప్రపంచ శాంతి కోసం ఎవరైనా కృషి చేస్తే వారికి నోబెల్ ప్రత్యేకంగా ఒక బహుమతిని ఏర్పాటు చేశాడు. దాన్నే నోబెల్ శాంతి బహుమానం అంటారు.
1: టీచర్, మరి ఈ నోబెల్ శాంతి బహుమానం ఏర్పాటు చేసిన తర్వాత కూడా యుద్ధాలు జరిగాయి కదా?
0: నోబెల్ శాంతి బహుమానాన్ని ప్రకటించిన తర్వాత కూడా యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాలలో అణ్వస్త్రాలను కూడా ఉపయోగించారు. 1914-1918 మధ్య మొదటి ప్రపంచ యుద్ధం, 1939-1945 మధ్య రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. ఈ రెండూ కూడా మహాయుద్ధాలు. ఈ రెండు యుద్ధాలలో లెక్కలేనంతమంది మరణించారు. అంతకు 10 రెట్లు ఇక్కట్లు పాలయ్యారు. 1945లో అమెరికా జపాన్లోని హిరోషిమా, నాగసాకి పట్టణాల మీద మొదటిసారి ఆటం బొమ్మను ప్రయోగించింది. ఇది జరిగి సుమారు 50 ఏళ్లైనా దాని ఫలితాలను అనుభవిస్తున్న వారు ఇప్పటికీ ఉన్నారంటే అణ్వస్త్రాల భయంకర స్వరూపం ఎలా ఉంటుందో మనం తెలుసుకోవచ్చు.
2: ఆటం బాంబు అంత భయంకరమైందన్నమాట?
0: అవునమ్మా, ఈ ఆటం బాంబు ఎంత భయంకరమైందంటే 50 సంవత్సరాల ముందు హిరోషిమా, నాగసాకి పైన ఆటం బాంబును ప్రయోగించిన చోట ఇప్పటికీ పచ్చగడ్డి కూడా మొలడం లేదంటే అది ఎంత అపాయకరమైందో ఆలోచించుకోండి.
2: అమ్మా బాబోయ్,
1: అంత భయంకరమైన ఆటం బాంబు?
0: అవును, ఆధునిక కాలంలో యుద్ధం అంటే ఏమిటో ఈ యుద్ధాలతో తేలిపోయింది. ఇలాంటి యుద్ధాలు మళ్లీ జరగకూడదనే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నానాజాతి సమితిని, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేసుకున్నాం.
1: ఎందుకండి?
0: ఎందుకంటే దేశాల మధ్య వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి, పరస్పర సహకారాన్ని అందించుకోవడానికి వేదికగా ఈ సమితులు కృషి చేస్తాయి.
2: అయితే ఇవి దేశాల మధ్య వివాదాలను పరిష్కరిస్తున్నాయా?
0: నానాజాతి సమితిని మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటు చేశారన్నానుగా, ఇది విఫలమైంది. ఆశించిన విధంగా పనిచేయలేదు. అందుకే రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. దీని తర్వాత ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేసుకున్నాం. ఇది ఇప్పుడు కొంతవరకు వివాదాలను పరిష్కరిస్తున్నది. కానీ అగ్రరాజ్యాలు ఈ సమితి విన్నపాన్ని పెడచెవిన పెట్టి అనూహ్యమైన రీతిలో ఆయుధాలను నిర్మించాయి. వాటిని చూసి తక్కిన దేశాలు కూడా అంతో ఎంతో తమ పాటవాన్ని పెంచుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో మూడో ప్రపంచ యుద్ధమే గాని వస్తే ఈ భూమి మీద మానవ జాతి అంటూ ఒకటి మిగలదని విజ్ఞుల అభిప్రాయం.
1: ఈ పరిస్థితుల నుండి బయటపడాలంటే ఏం చేయాలి టీచర్?
0: ఏముంది, అణ్వస్త్రాలన్నింటినీ తొలగించాలి. కొత్తగా అణ్వస్త్రాలను తయారు చేయకూడదు. జన నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని కలిగించే అన్ని ఆయుధాలను నిషేధించాలి.
2: నిషేధించినంత మాత్రాన దేశాల మధ్య యుద్ధాలు రావంటారా?
0: దేశాల మధ్య యుద్ధాలు రాకుండా శాంతియుతమైన ప్రపంచాన్ని ఆవిష్కరించడానికే ప్రపంచంలోని రాజ్యాలన్నీ కలిసి ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేసుకున్నాయి.
1: ఐక్యరాజ్య సమితి యొక్క ముఖ్య ఆశయాలేవో వివరించండి టీచర్.
0: క్రీస్తు శకం 1945 అక్టోబర్ 24 ఐక్యరాజ్య సమితి అనే సంస్థను స్థాపించారు. దీని ఆశయాలు, ప్రపంచ

0: దేశాల మధ్య యుద్ధాలను నిరోధించడం, విభేదాలను శాంతియుతంగా పరిష్కరించడం, మానవ హక్కులను ప్రోత్సహించడం సామాజిక అభివృద్ధికి, అత్యుత్తమ జీవన ప్రమాణాల సాధనకు దోహదపడడం, ఇవి దీని యొక్క ముఖ్య ఆశయాలు. ఈ ఆశయాల సాధనకు ఇరుగు పొరుగు దేశాల మధ్య శాంతి భద్రతలను అంతర్జాతీయ స్థాయిలో సాధించడం కోసం, వారి మధ్య సామరస్యాన్ని, పొరుగువారితో మంచి సంబంధాలను పెంపొందించడం కోసం నిరాయుధీకరణ ప్రోత్సహించాలని గుర్తించబడింది.
1: ఇంతవరకు ఐక్యరాజ్య సమితి యుద్ధాలను రాకుండా ప్రయత్నాలు ఏమైనా చేసిందా టీచర్?
0: అంతర్జాతీయ శాంతికి విఘాతం కలిగించకుండా ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలను నివారించడానికి, సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించడానికి అంతర్జాతీయ వేదికను ఏర్పాటు చేయడం ద్వారా ఐక్యరాజ్య సమితి తన ప్రధాన రాజకీయ ఆశయాన్ని సాధించింది. వివాదాస్పద సమస్యల కారణంగా మూడో ప్రపంచ యుద్ధం రాకుండా నివారించగలుగుతోంది. ఇది చిన్న విషయం కాదు. ఈ ఐక్యరాజ్య సమితి దేశాల మధ్య యుద్ధాలను నివారించడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా నిరక్షరాస్యత నిర్మూలనకు, విద్యా ప్రమాణాల పెరుగుదలకు, శాస్త్రీయ విజ్ఞాన వ్యాప్తికి విశేష కృషి చేస్తుంది. ఈ సమితి యొక్క అనుబంధ ప్రత్యేక సంస్థలు ఆరోగ్యం, కార్మికుల స్థితిగతులు, మానవ హక్కులు, పర్యావరణ పరిరక్షణ, మాదక ద్రవ్యాల నియంత్రణ, జనాభా నియంత్రణ మొదలైన కార్యక్రమాలను నిర్విరామంగా అమలు చేస్తున్నాయి. ఎటొచ్చి ప్రపంచ శాంతి ఏర్పడాలంటే ఐక్యరాజ్య సమితికి అన్ని దేశాల సహాయ సహకారాల అవసరం ఎంతైనా ఉంది. సర్వమానవ సౌభ్రాత్రం అంటే అన్నదమ్ములాగా కలిసి ఉండడం, సమానత్వం, స్వేచ్ఛ అన్న పునాదిరాళ్ల మీద ప్రపంచ శాంతి సౌధ నిర్మాణం జరగాలి.

ఈ కార్యక్రమంలో ఉపయోగించిన కొన్ని కొత్త పదాలకు అర్థాలు తెలుసుకుందాం. అపహరణం అంటే దొంగతనం, ఆప్తులు అంటే కావలసిన వారు, వికలాంగులు అంటే అవయవ లోపం ఉన్నవాళ్ళు, జీవోత్సవాలు అంటే శవాల్లాగా బతుకుతున్నవాళ్ళు, బీభత్సం అంటే రోత, హింస అంటే ఎదుటివాడిని బాధించడం, ఇక్కట్లు అంటే కష్టాలు, పాటవం అంటే సామర్థ్యం, విఘ్నులు అంటే తెలిసిన వాళ్ళు లేదా పండితులు, అణ్వస్త్రాలు అంటే అణుబాంబులు, సౌభ్రాత్రం అంటే అన్నదమ్ములలాగా కలిసి ఉండడం, సౌధం అంటే భవనం.

0: ఈ కార్యక్రమంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఈనాడు ప్రపంచ శాంతిని నెలకొల్పడానికి కొన్ని రాజ్యాలు గణనీయమైన కృషి చేస్తున్నాయి. వాటిల్లో మన దేశం కూడా ఒకటి. ప్రాచీన కాలంలో తిండి కోసం, పశువుల కోసం, భూమి కోసం యుద్ధాలు జరిగేవి. రాజ్యాలు రాజులు ఏర్పడిన తర్వాత తమ గొప్పతనాన్ని చాటుకోవడం కోసం రాజులు యుద్ధాలు చేసేవారు. యుద్ధాల వలన ఎంతో జననష్టం జరుగుతుంది. జనజీవనం అతలాకుతలం అవుతుంది. హింస పనికిరాదని గౌతమ బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు అహింసను బోధించారు. అయినా యుద్ధాలు ఆగలేదు. ప్రపంచ శాంతి కోసం కృషి చేసిన వారికి నోబెల్ ప్రత్యేకంగా ఒక బహుమతిని ఏర్పాటు చేశాడు. దీన్నే నోబెల్ శాంతి బహుమానం అంటారు. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలలో లెక్కలేనంతమంది మరణించారు. మళ్ళీ ఇలాంటి యుద్ధాలు రాకూడదని, దేశాల మధ్య వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడం కోసం ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. మూడవ ప్రపంచ యుద్ధం కనుక వస్తే భూమి మీద మానవ జాతి అంటూ ఒకటి మిగలదని విజ్ఞుల అభిప్రాయం. కాబట్టి అణ్వస్త్రాలను నిషేధించాలి. జన నష్టం, ఆస్తి నష్టం కలిగించే ఆయుధాలను నిషేధించాలి.
1: మీరింతవరకు హైస్కూల్ విద్యార్థుల కోసం ప్రపంచ శాంతి అనే తెలుగు పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం హైస్కూల్ విద్యార్థుల కోసం సైన్స్.

0: లోని పని అంటే ఏమిటి అనే పాఠం వింటారు.
1: నా సైన్స్ బుక్ ఎక్కడ పెట్టాను? ఇక్కడ ఉంది. మనం అనేక రకాలైన పనులు చేస్తూ ఉంటాము. నేను పని చేస్తున్నాను అని అంటావు. బహుశా నీ ఉద్దేశం ఏదో చేస్తున్నావు, పాఠం చదువుకుంటున్నావు, అంటే మానసికంగా పని చేస్తున్నావు.
2: అక్కా, అక్కా, ఈ పెన్ను కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: నిన్న కొన్నాన్లేరా. అలా కాక వస్తువును లాగడమో తొయ్యడమో.
2: అక్కా, మరే నీ స్కేల్ నాకు ఇవ్వవా?
1: రే, నన్ను చదువుకోనివ్వరా, నాకు అసలే రేపు స్కూల్లో పరీక్ష ఉంది.
2: అక్కా, నీ రబ్బర్ ఇవ్వవా?
1: అమ్మా, వీడు చూడమ్మా, నన్ను చదువుకోనివ్వడం లేదు.
3: అబ్బబ్బబ్బా, ఏంటి అల్లరి? ఇప్పటిదాకా స్కూల్లో పిల్లలతో అరచి అరచి విసిగిపోయి వచ్చాను. ఇంటికొచ్చేసరికి ఇక్కడా మీ అల్లరి మొదలైందా? ఏంటి గీత, పెద్ద పిల్లవు, నీవైనా గొడవ పడకుండా ఉండలేవా? సరేగాని, పాలు తాగారా? అల్లరి చేయకుండా చదువుకోండి, ఇప్పుడే వంట చేసి వచ్చేస్తాను.
2: అమ్మా, అమ్మా, నాకేదైనా పని చెప్పమ్మా, బోర్ కొడుతోంది.
3: బోర్ కొడుతుందా? సరే, అయితే ఈ చిన్న బియ్యం బస్తా కొంచెం జరపరా నాన్న.
2: ఓస్, ఇది ఒక పనేనా? అబ్బా, జరగవే బస్తా. అబ్బా,
1: అమ్మా, ఈ పాఠం నాకు అర్థం కావటం లేదు.
3: ఏం పాఠమేది?
1: ఒక మనిషి సూట్ కేసు పట్టుకుంటే పని చేసినట్లు కాదట, ఈ పాఠంలో ఉంది, అదెలా?
2: అమ్మా, ఈ బస్తా జరగడం లేదు, చాలా బరువు ఉంది.
3: అయితే మొత్తానికి నీవేమీ పని చేయలేదన్నమాట.
1: అదెలాగా అమ్మా? పాపం బియ్యం బస్తా జరపడానికి ప్రయత్నించాడు, కానీ అది జరగడం లేదు.
3: మీ తమ్ముడు నీవు చాలా కష్టపడి పనిచేస్తున్నారులే.
2: అక్క ఏమీ పనిచేయలేదమ్మా, ఊరికే చదువుతూ ఉంది.
1: అవునులేరా, అయినా అది కూడా పనే కదా.
3: ఏంటే, ఇందాక నీవేదో పని పాఠం అర్థం కాలేదన్నావు. వెళ్ళి హాల్లో కూర్చో, నేను వస్తున్నాను. రే బాబు, నువ్వు రా, ఇలా కూర్చో. మనం లేచింది మొదలు పడుకునే వరకు ఎన్నో రకాలైన పనులు చేస్తుంటాం కదా. చదువుకోవడం, వినడం, రాయడం, చూడడం, బరువులెత్తడం, నీళ్లు పట్టడం, ఇలాంటివన్నీ చేస్తుంటాం కదా.
1: అమ్మా, మరిందాక చదువుకోవడం పని కాదన్నావు కదమ్మా.
3: అవునమ్మా, పని రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది మానసికమైన పని, రెండవది శారీరకమైన పని. అంటే చదవడం, రాయడం, ఇవన్నీ మానసికమైన పనులు. బరువులెత్తడం, లాగటం, తోయడం, ఇలాంటివన్నీ శారీరకమైన పనులు.
2: అమ్మా, అన్నీ పనులే కదమ్మా.
3: మనం వాడుక భాషలో ఇవన్నీ పనులే అంటాం, కానీ భౌతిక శాస్త్రం ప్రకారం పని అంటే శారీరకమైన పనులే.
2: అమ్మా, యంత్రాలతో చేసే పనులు కూడా పనులే కదా.
1: అవునులేరా, అసలు పని అంటే ఏమిటమ్మా?
3: ఒక వస్తువును బలప్రయోగం ద్వారా కదిలించితే లేదా జరిపితే పని జరిగింది అంటారు. అంటే పని జరగడానికి బలము, అది కదిలిన దూరం రెండూ ఉండాలి.
1: అమ్మా, పని అనేది వస్తువు కదిలిన దూరం, ప్రయోగించిన బలంపై ఆధారపడి ఉంటుంది కదా.
3: అవును, పని బలం కదిలిన దూరం వాటి లబ్ధానికి సమానం.
2: అమ్మా, పని అంటే వర్క్ కదా.
1: అవునులేరా, బలం అంటే ఫోర్స్, దూరాన్ని డిస్టెన్స్ అంటారులే.
3: పని అంటే వర్క్ కాబట్టి దాన్ని W తో, బలం అంటే ఫోర్స్ కాబట్టి బలాన్ని F తో, స్థానభ్రంశాన్ని లేదా కదిలిన దూరాన్ని S తో సూచిస్తారు. అంటే పని ఈజీక్వల్ట్ బలము ఇంటూ స్థానభ్రంశం కాబట్టి W ఈజీక్వల్ FS. ఇక CGS, MKS పద్ధతిలో ప్రమాణాలు మీకు తెలుసుననుకుంటా?
1: తెలుసమ్మా, CGS పద్ధతిలో ఎర్క్, MKS పద్ధతిలో జౌల్ అంటారు.
2: అక్క, ఎర్గ్ జౌల్ ఏమిటవి?
1: ఏం లేదురా, ఎలాగైతే మనం పొడవు కొలవాలంటే సెంటీమీటర్లు, మీటర్లు వాడతారో, ద్రవ్యరాశిని కొలవాలంటే గ్రామును, కిలోగ్రామును వాడతామో.
2: సెంటీమీటర్లు, మీటర్లు, గ్రామ్స్లు, కిలోగ్రామ్స్లు నాకు తెలుసు, మరి ఎర్గ్ జౌల్ అంటే ఏమిటమ్మా?
3: ఏం లేదురా నాన్న, CGS పద్ధతిలో అయితే ఒక టై

0: ఇన్ బలం ఒక వస్తువుపై పనిచేస్తూ దాన్ని బలప్రయోగ దిశలో 1 సెంటీమీటర్ దూరం కదిలిస్తే ఒక ఎర్గ్ పని జరిగిందంటారు. అలాగే ఎంకేఎస్ పద్ధతిలో అయితే 1 న్యూటన్ బలం ఒక వస్తువును బలప్రయోగ దిశలో 1 మీటర్ దూరం కదిలిస్తే 1 జౌల్ పని జరిగిందంటారు. ఇంకా వీటి గురించి మీరు వివరంగా ముందు ముందు తరగతుల్లో నేర్చుకుంటారు.
1: అక్క, పనిబలము స్థానభ్రంశాల లబ్ధం కాబట్టి ఎక్కువ పని చెయ్యాలంటే ఎక్కువ బలాన్ని వాడాలా?
2: అవునరా తమ్ముడు, ప్రయోగించే బలం పెరిగితే పని పెరుగుతుంది, బలం తగ్గితే పని తగ్గుతుంది.
0: మరో ముఖ్య విషయం, నేను ఈ కుర్చీని ముందుకు జరుపుతున్నాను, చూడండి. కుర్చీ జరిగింది కదా, అంటే నేను బలాన్ని ప్రయోగించిన దిశలోనే కుర్చీ జరిగింది, కాబట్టి నేను పనిచేశానన్నమాట.
1: మరైతే ఇందాక నేను పనేమీ చేయలేదన్నావేంటమ్మా?
0: అవునరా నాన్న, నువ్వు బస్తాను జరపటానికి ప్రయత్నించావు, కాని బస్తా జరిగిందా?
1: అబ్బే లేదమ్మా, జరగలేదు.
0: అందుకే పని చేయలేదన్నాను. నువ్వు బలాన్ని ప్రయోగించినప్పటికీ బస్తా జరగలేదు, అంటే స్థానభ్రంశం శూన్యం, కాబట్టి పని కూడా శూన్యం అవుతుంది.
2: నాకు అర్థమైంది. పని బలం స్థానభ్రంశాల లబ్ధం కాబట్టి స్థానభ్రంశం శూన్యమైతే పని కూడా శూన్యం, అంతేనా?
0: అంతే అంతే.
2: అమ్మా అమ్మా, వీడు చూడమ్మా, నా స్కేలు విరిచాడు.
0: ఒరేయ్, నువ్వెక్కడా ఊరికే కూర్చోవా, అన్నీ అల్లరి పనులేనా?
2: అంటే స్కేల్ విరవటం కూడా పనేనా అమ్మా?
0: అవునమ్మా, స్కేలుపై బలం ప్రయోగించి విరిచాడు కదా, అంటే వస్తువు ఆకారంలో మార్పు వచ్చినప్పుడు కూడా పని జరిగిందని అంటారు.
2: మరైతే ఈ రబ్బర్ బ్యాండ్ను ఇలా సాగతీస్తే కూడా పని జరిగినట్లేనా అమ్మా?
0: అంతే కదా, రబ్బర్ బ్యాండ్ ఆకారం మారింది అంటే ఖచ్చితంగా పని జరిగినట్లే.
2: కానీ పని జరగడానికి 2 నియమాలిచ్చారమ్మా మా బుక్లో.
0: అవును, మనం ఇంతవరకు చెప్పుకున్నది వాటి గురించే. 1, వస్తువుపై కొంత బలం ప్రయోగించాలి. 2, బలం ప్రయోగించిన దిశలోనే వస్తువు కదలాలి లేదా ఆకారంలో మార్పు రావాలి. ఏం చేస్తున్నావురా నువ్వక్కడ?
1: ఏం లేదమ్మా, నేను ఈ బాక్సును జరిపాను, అంటే పనిచేసినట్లే కదా.
0: సర్లే, పనిచేసినట్లే, ఇక అల్లరి చేయకుండా కూర్చో.
2: అమ్మా, తమ్ముడు బాక్సును ముందుకు జరిపాడు, అదే దిశలోనే బాక్స్ కదిలింది, అంటే బలప్రయోగ దిశలోనే బాక్స్ కదిలింది, అంతే కదమ్మా?
3: అంతే అంతే. మరి నేను చేత్తో బాక్సును పైకి లేపుతున్నాను, చూస్తున్నారా? ఉన్నట్టుండి నేను చేతిని తీసేస్తే ఏమవుతుంది?
1: ఏమవుతుందేమిటి? బాక్స్ కింద పడుతుంది.
0: అదే, ఎందువల్ల?
2: భూమి దానిని ఆకర్షిస్తుంది.
0: దాన్నే మనం భూమి ఆకర్షణ బలం అంటాం. ఇందాక నేను బాక్సును పైకి లేపడాన్ని భూమి ఆకర్షణ బలానికి వ్యతిరేకంగా పనిచేశానన్నమాట, అంతేనా?
2: అంటే బలాన్ని పైకి ప్రయోగించావు, బాక్స్ కూడా పైకి జరిగింది, కాబట్టి పని జరిగింది, అంతే కదమ్మా?
0: కరెక్టుగా చెప్పావు.
4: వంకాయలు బెండకాయలు టమాటోలు.
0: గీత, ఆ కూరలబ్బాయిని చూడు, బుట్టను తలపై పెట్టుకుని వెళ్తున్నాడు, మరి ఆయన పనిచేసినట్లా లేదా?
1: అమ్మా పాపమే, అంత పెద్ద కూరగాయల బుట్టను నెత్తిన పెట్టుకుని మోస్తుంటే పనిచేసినట్లే కదా.
0: నిజమే,
2: బుట్టను తలపై పెట్టుకొని మోసుకెళ్తున్నాడు కదా, అంటే బలాన్ని పైకి ప్రయోగిస్తున్నాడు.
0: అయితే బలాన్ని ప్రయోగించిన దిశలో స్థానభ్రంశం ఉండాలి కదా.
1: అంటే బుట్ట పైకి వెళ్ళాలా అమ్మా? అదిలాగా.
2: కానీ అతను బుట్టను తలపై పెట్టుకొని మోసుకెళ్తున్నాడు కదా.
0: నిజమే, కాని మనం తెలుసుకున్న నియమం ప్రకారం బలాన్ని ప్రయోగించిన దిశలోనే వస్తువు కదలాలి కదా. ఇక్కడ ఈయన బుట్టను తలపై పెట్టుకొని నడుస్తున్నాడు, బుట్ట స్థానభ్రంశం బలప్రయోగ దిశలోనే లేదన్నమాట, కాబట్టి అతను పని చేయలేదని చెప్తాం.
1: మరి మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడు స్టేషన్లో కూలీకి డబ్బులు ఇచ్చామే.
0: అవును, ఇంతవరకు మనం తెలుసుకున్న సూత్రం ప్రకారం అది పని కాదు, కానీ కూలీ మన సూట్ కేసును స్టేషన్ బయటికి మోసుకొచ్చాడు కదా, అందుకే అతనికి డబ్బులిచ్చాము.
2: అమ్మా చూడమ్మా, కూరలబ్బాయి మెట్లెక్కి పైకెళ్తున్నాడు.
0: ఇప్పుడు చెప్పు మరి, ఆయన పనిచేసినట్లా చేయనట్లా?
2: బలం ప్రయోగించిన దిశలోనే స్థానభ్రంశం ఉంది, కాబట్టి పని చేశాడనే చెప్పాలి.
0: కరెక్ట్గా చెప్పావు.

0: ఇప్పుడు అర్థమైంది కదా. అంటే బరువు తలపై ఉంచుకొని నిలబడ్డ మనిషి లేదా నడిచే మనిషి కూడా పనిచేయటం లేదని చెప్తాం.
1: అమ్మా, చేత్తో సూట్ కేసు పట్టుకుని నడిస్తే పనిచేసినట్లే కదా.
0: ఇది అంతేరా, సూట్ కేసు చేత్తో పట్టుకొని నిలబడ్డా నడిచినా. అంటే బలం ప్రయోగించిన దిశలో సూట్ కేసు కదలటం లేదు కాబట్టి పనిచేయలేదంటారు. అంటే వస్తువు స్థానభ్రంశం, ప్రయోగించిన బలం ఒకే దిశలో ఉంటే పని జరుగుతుంది. అందుకే ఇందాక తమ్ముడు బస్తాన్ జరపడానికి ట్రై చేశాడు, పాపం వాడి చేతులు కూడా చూడు ఎలా ఎర్రబడ్డాయో. కాని బస్తా జరిగిందా? బస్తా కదల్లేదు. కాబట్టి భౌతిక శాస్త్రం ప్రకారం వీడు చేసిన పని శూన్యం.
1: అమ్మా, మరైతే మావయ్య వాళ్ళింట్లో ఉండే ట్రావెలింగ్ సూట్ కేసును హ్యాండిల్పై చేతులు వేసి తోసుకుంటూ వెళ్తారు కదా, మరి పని చేసినట్లా కాదా?
2: అది కాదురా, లాన్ రోలర్ కూడా అంతే కదా.
0: నిజమే, హ్యాండిల్ ద్వారా ఏటవాలుగా బలాన్ని ప్రయోగిస్తే సూట్ కేసు గాని రోలర్ కానీ భూమికి సమాంతరంగా జరుగుతుంది. అంటే బలప్రయోగ దిశలో వస్తువులు జరగటం లేదు. కానీ ఈ విషయాల్లో పని జరిగిందనే చెబుతాం. దీని గురించి విఫలంగా మీరు పై తరగతుల్లో నేర్చుకుంటారులే.
2: అలాగే అమ్మా.
0: అంతేకాదు, ఒక వస్తువును బలప్రయోగం ద్వారా కదిలించితే లేదా జరిపితే పని జరిగిందంటారు. పని ప్రమాణాలు సీజీఎస్ పద్ధతిలో ఎర్గ్, ఎంకేఎస్ పద్ధతిలో జౌలు. పని జరగటానికి నియమాలు ఏంటంటే వస్తువుపై బలం ప్రయోగించాలి, బలం ప్రయోగించిన దిశలోనే వస్తువు కదలాలి లేదా ఆకారంలో మార్పు రావాలి. అంతేకాదు, బరువు మోస్తూ నడిచే మనిషి నిల్చున్న మనిషి పనిచేయడు. ఎందువలనంటే బలప్రయోగ దిశలో బరువు స్థానభ్రంశం లేదు కాబట్టి బరువు మోస్తూ మెట్లెక్కే మనిషి పనిచేస్తుంటాడు. ఎందుకంటే బలప్రయోగ దిశలో బరువు స్థానభ్రంశం చెందుతుంది. సరేనర్రా పిల్లలు, పదండి భోజనం చేద్దురుగాని.
2: అలాగే అమ్మా.
3: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం ప్రపంచ శాంతి అనే తెలుగు పాఠం, సైన్స్లోని పని అంటే ఏమిటి అనే పాఠాలు విన్నారు. ఇలాంటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు, MD DM గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: ఇప్పుడు సమయం 10 గంటలకు అవస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
2: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
3: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
2: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
3: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును. సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: యాంత్రికంగా వేగంగా సాగుతుంది. మొదటి ప్రేమ, మొదటి ముద్దు, మొదటి గెలుపు, ఇలా 30 సంవత్సరాల జీవితంలో మొత్తానికి 30 నిమిషాలు మాత్రమే జీవించామని చెప్పుకోగలం. అందులోనూ ముఖ్యమైన ఘట్టం తండ్రిగానో తల్లిగానో మారే సమయం. పుట్టిన బిడ్డను మొట్టమొదటిసారిగా చేతుల్లోకి తీసుకున్న ఆ నిమిషం, ఇదేనా నా బిడ్డ అని చూసే ఆ నిమిషం. పెళ్లి కాని వాళ్ళు మీరు పుట్టినప్పుడు మిమ్మల్ని చేతుల్లోకి తీసుకున్న మొదటి నిమిషంలో మీ అమ్మా నాన్నల్లో కలిగిన ఆ అనుభూతి ఎలా ఉందో అడిగి చూడండి. మాటలు దొరక్క అల్లాడిపోతారు. ఈ పాట వినిపించండి. ఆహా, ఇదే ఇదే అని అంటారు.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622354. ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ MBBS MD పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622354. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత

వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CVRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MSOBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath MD Pediatrics,
1: Dr. S. Purnachand MD Interventional Pulmonologist, Emergency Critical Care Team,
2: Dr. P. Praveen MS Orthopedics, Dr. Machavarupu Mahesh MBBS DNB MS Neurosurgery Brain and Spine Surgeon, Dr. N. Madhuri MBBS MS MCH Surgical Oncology FI MAS Cancer Surgeon.
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
1: Sri Gayatri Occasional Junior College, Korsalu, Nursing, Medical Lab Technician, Computer Science Engineering, DMLT, DANS, GNM, DOA, BSc Nursing Courses Kalavu, Uchita Hostel Vasati Kaladu, Taliki Vandanam Padakam Parthinchanu, Kota Bus Stand Degra, Overbridge Prakana, Bhimavaram 1, Srinivas Tenneti, Correspondent, Virinchi Tenneti, Director.
3: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిజినెస్ మరి నాటి మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మరి మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుగా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్, ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం. గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
3: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
0: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్ మరి ఎప్పట్లో ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, విలువ తెలిసే సమయానికి చాలాసార్లు మన దగ్గరున్నది దూరమైపోతుంది. మరి ఉన్నప్పుడు సాధారణంగా అనిపిస్తారు, మరి లేనప్పుడు ఎంత ముఖ్యమో తెలుస్తుంది. రోజు మాట్లాడిన వాళ్ళు ఒకరోజు మౌనమైతే ఆ ఖాళీ ఎంత పెద్దదో అర్థమవుతుంది. మనసులో చోటు సంపాదించిన వాళ్ల విలువ వాళ్ళు దూరమైన తర్వాతే తెలుస్తుంది. నీళ్ల విలువ దాహంలో తెలుస్తుంది, వెలుతురు విలువ చీకట్లో తెలుస్తుంది, మనిషి విలువ మాత్రం వాళ్ళు లేనప్పుడు తెలుస్తుంది. మరి అప్పటికీ సమయం దాటిపోతుంది, మిగిలేది పశ్చాత్తాపమే. కాబట్టి విలువ అనేది వెళ్ళిపోయిన వాళ్ళ కోసం ఏడవడంలో కాదు, ఉన్న వాళ్ళని నిర్లక్ష్యం చేయకుండా ఉండటంలోనే ఉంది. ఏమంటారు? ఓకే లిజినెస్, మరొక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదా. ఇక అలానే ఈ నడుపుని కార్యక్రమానికి ముందుగా మనకి SMS చేశారు. చౌటప్పల నుండి కస్తూరి, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీ నారాయణ్, పృథ్వీరాజ్, రుద్రగణేష్ మరి వీరంతా కలిసి మనకి SMS చేశారు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన ఆలయ శిఖరం మూవీ నుంచి ఇది ఆశలు రేపే లోకం అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పుకున్నారండి. మరి మీకోసం మీరు కొరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలని ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరి ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి శివ పార్వతుల ఇద్దరు కుమారుల అద్భుత కథ. మరి గణేశుడు, కార్తికేయుడు, జ్ఞానం గెలిచిందా వేగం గెలిచిందా తెలుసుకుందామా. మరి కైలాస పర్వతంపై ఒకరోజు శివుడు, పార్వతీదేవి, తమ ఇద్దరు కుమారులు గణేశుడు, కార్తికేయుడు ఎదుట కూర్చున్నారు. మరి దేవతలందరూ కూడా అక్కడే ఉన్నారు. నారద మహర్షి ఒక దివ్యమైన జ్ఞాన ఫలాన్ని తీసుకొచ్చాడు. మరి ఆ ఫలాన్ని చూసి ఇద్దరు కుమారులు కూడా దాన్ని పొందాలి అని కోరుకున్నారు. మరి అప్పుడు పరమశివుడు చిరునవ్వుతూ ఇలా అంటాడు, మీలో ఎవరు ముందుగా ఈ మూడు లోకాలను ప్రదక్షిణ చేసేస్తారో ఆ జ్ఞానఫలం వారికి దక్కుతుంది అని. మరి దిన్న వెంటనే కార్తికేయుడు తన నెమలి వాహనంపై వేగంగా బయలుదేరాడు. కానీ గణేశుని వాహనం చిన్ని ఎలుక. అతడు ఆలోచించాడు, నేను ఎంత వేగంగా వెడినా అన్నయ్యను అందుకోలేను, కానీ శాస్త్రం ఏమంటుందో తెలుసుకోవాలి. వెంటనే గణేశుడు తన తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశాడు. ఆ తర్వాత నమస్కరించి ఇలా అంటాడు, తల్లిదండ్రులే మూడు లోకాలతో సమానం, వారికి ప్రదక్షిణ చేయడం అంటే విశ్వానికి ప్రదక్షిణం చేసినట్లే అని. ఈ మాట విని దేవతలందరూ కూడా ఆశ్చర్యపోతారు. మరి శివుడు, పార్వతి ఆనందంతో గణేశుడికి ఆ జ్ఞానఫలాన్ని అందించారు. మరి కొంతసేపటికి మూడు లోకాలు తిరిగి వచ్చిన కార్తికేయుడు ఈ విషయం తెలుసుకుని బాధపడ్డాడు. అప్పుడు శివుడు ప్రేమగా ఇలా చెప్తాడు, కుమారా, నీవు శౌర్యానికి ప్రతీక, గణేశుడు జ్ఞానానికి ప్రతీక. వేగం గొప్పదే, కానీ జ్ఞానం దానికి దారి చూపుతుంది అని. కార్తికేయుడు కూడా ఆ మాటను అంగీకరించి తన తమ్ముడిని ఆలింగనం చేసుకున్నాడు. ఇక ఆ రోజు నుంచి కూడా గణేశుడు విఘ్నాలను తొలగించే దేవుడిగా బుద్ధి,

జ్ఞానానికి అధిపతిగా ప్రసిద్ధి పొందాడు. మరి కార్తికేయుడు ధైర్యం శౌర్యం యుద్ధ విజయానికి ప్రతీకగా దేవసేనాధిపతిగా నిలిచాడనమాట. మరి ఈ కథ చెప్పే నీతి ఏంటంటే, తల్లిదండ్రులను గౌరవించడం అంటే భగవంతుణ్ణి గౌరవించినట్లే. వేగం కంటే జ్ఞానం గొప్పది. శక్తి బుద్ధి రెండు సమానంగా అవసరం. నిజమైన విజయం తెలివిగా ఆలోచించే వారిది. మరి వేగం అనేది గమ్యానికి తీసుకెళ్తుంది, కానీ జ్ఞానం సరైన గమ్యాన్ని చూపిస్తుంది. ఓకే లిసనర్స్, మనకు చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదండి. ఇకలా ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి నంద్యాల జిల్లా సుబ్బారెడ్డి పల్లె గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు మా కోసం కన్నవారి కలలు చిత్రం నుండి ఒకనాటి మాట కాదు ఒకనాడు తీరిపోదు అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పుకున్నారండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

టెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరి రోజు బంగళంపల్లి బాలమురళి కృష్ణ గారి పుట్టినరోజు అంటే జయంతి సందర్భంగా మరి ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి. మరి మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారు భారతదేశంలో కర్ణాటక శాస్త్రీయ సంగీతానికి మరి ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు రాణి అయితే, అదే రాధ్యానికి డాక్టర్ మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారు ఖచ్చితంగా మకుటం లేని రాజు. మరి ప్రపంచంలోని మాతృప్రేమంతా సంగీత రూపంలోకి వెళితే బాలమురళి కృష్ణ గారు ఖచ్చితంగా ఆమెకు అత్యంత ఇష్టమైన బిడ్డవుతాడు. మరి సంపదను పాడిన పాటలు, నేర్చుకున్న సంగీత వాయిద్యాలు, ఇచ్చిన కచేరీలు, స్వరపరిచిన రాగాల పరంగా కొలిస్తే బాలమురళి కృష్ణగా మరెప్పటికీ కూడా భూమిపై అత్యంత ధనవంతుడిగా నిలిచిపోతారు. భారతీయ శాస్త్రీయ సంగీతంలోని అన్ని రాగాలు మరియు స్వరాలు మానవ రూపాన్ని పొంది వారు ఎక్కువగా చేయాలనుకుంటున్నది చెయ్యమని అడిగితే వారందరూ కూడా మరి బాలమురళి కృష్ణ అని గొప్ప సంగీత మేధావి గౌరవార్థం నిలబడి ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ ఇతర గొప్ప గాయకుడు తమకు ఇచ్చిన దానికంటే ఎక్కువ గుర్తింపును ఇచ్చినందుకు ఆయనకు నమస్కరిస్తారు. మరి సరస్వతీదేవిని తనకు అత్యంత ఇష్టమైన బిడ్డ పేరు పెట్టమని అడిగితే ఆమె నిస్సందేహంగా గాన గంధర్వుడు బాలమురళి కృష్ణ పేరును ఉటంకిస్తుంది. మరి 1930 జులై 6 ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా రాజోలు తాలూకా శంకరగుప్తంలో మంగళంపల్లి పట్టాభిరామయ్య సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించారు. మరి కుటుంబీకులు వృత్తిరీత్యా ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. తండ్రి పట్టాభిరామయ్య స్వగ్రామం సకినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెం. కొచ్చెర్లకోట రామరాజు గారు ఆయన మొదటి గురువు. తర్వాత తమిళనాడులో పక్షితీర్థానికి చెందిన సుబ్రహ్మణ్యం అయ్యర్ గారి దగ్గర కొన్నేళ్లు శిష్యర్గం చేశారు. ఉన్నట్టుండి ఆయన కనబడకపోవడంతో మళ్లీ పెదకళ్ళేపల్లికి వచ్చి సుసర్ల దక్షిణామూర్తి గారి దగ్గర మరి ఆయా సుసర్ల దక్షిణామూర్తి గారి శాస్త్రి గారి దగ్గర చేరారు. ఆయన తదనంతరం ఆయన శిష్యులైన పారుపల్లి రామకృష్ణయ్య గారి పంతుల దగ్గర ఉన్నత స్థాయి సంగీతం నేర్చుకుని విజయవాడలో స్థిరపడ్డారు. ఆయన ప్రముఖ సంగీతకారుడు వేణువు, వయోలిన్, వీణా విద్వాంసుడు. వయోలిన్ టీచర్గా శంకరగుప్తంలో సంగీత తరగతులు నిర్వహించేవారు. మరి పుట్టిన 15వ రోజునే తల్లి సూర్యకాంతం గారు మరణించడంతో అమ్మమ్మ గారి ఊరైన గుడిమెళ్లంకలో తండ్రి ఆలనాపాలెంలో పెరిగారు. చిన్నతనంలోనే ఆయనలోని సంగీత ప్రతిభను గుర్తించి ఆయన తండ్రి పారుపల్లి రామకృష్ణయ్య గారు మరి పంతుల దగ్గరికి శిష్యరికానికి పంపారు. పట్టాభిరామయ్య గారు కూడా అతని దగ్గరే సంగీతం నేర్చుకోవడం విశేషం. మరి 1938 జులైలో 8 ప్రాయంలో విజయవాడలో తన గురువు పారుపల్లి రామకృష్ణయ్య గారు అతని గురువు సుసర్ల దక్షిణామూర్తి పేరున ఏర్పాటు చేసిన సద్గురు ఆరాధనోత్సవాల సందర్భంగా మొట్టమొదటిసారిగా కచేరీ చేశారు. ఇదే కార్యక్రమంలో అతని గానానికి ముగ్ధుడైన హరికథా విద్వాంసులు ముసునూరి సత్యనారాయణ గారు మరి అతని పేరును మురళీకృష్ణకు ముందు బాల అని చేర్చి బాలమురళీకృష్ణ అని పిలిచాడు. మరి బాలమురళీకృష్ణ తన వృత్తి జీవితాన్ని చాలా చిన్న వయసులోనే ప్రారంభించారు. మరి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 25,000 కచేరీలు చేశారు. సంగీతంలోని అన్ని విభాగాలలోనూ విస్తారమైన పాండిత్యం, మంత్రముగ్ధుల్ని చేసే గాత్రం, కంపోజింగ్లో ప్రత్యేక శైలి ఆయన్ని సంగీత సామ్రాజ్యంలో అత్యున్నత శిఖరాలకు చేర్చింది. హిందుస్థానీ సంగీతంలోని సంగీతకారులతో కలిసి పనిచేశారు. జుగల్బందీ తరహా కచేరీల రూపకల్పనకి ఆత్యుడు. ఈ తరహా కచేరీ మొట్టమొదట పండిట్ భీమ్సేన్ జోషితో కలిసి ముంబైలో నిర్వహించారు. పండిత్ హరిప్రసాద్ చౌరాసియా, కిషోరి అమోన్కర్ మొదలగు వారితో కూడా జుగల్బందీ కచేరీలు చేశాడు. ఈ కచేరీలు ఆయనకి దేశం మొత్తంలో ప్రజాదరణ తీసుకురావడమే కాక సంగీతం ద్వారా దేశ సమైక్యతను పెంపొందించడానికి దోహదపడ్డాయి. మరి బాలమురళీకృష్ణ గారు వయోలిన్, వయోల, వీణ, మృదంగం మొదలగు సంగీత వాయిద్యాలు వాయించడంలో ప్రావీణ్యం సంపాదించారు. ఎన్నో జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. మరి ఈయన తిరుమల తిరుపతి దేవస్థానం, శృంగేరి పీఠాలకు ఆస్థాన విద్వాంసులు కూడా. మరి తన చిన్నప్పుడు గురువు పారుపల్లి రామకృష్ణయ్య గారి వెంట తమిళనాడు అంతా తిరిగారు. మరి అప్పట్లో ప్రతి ఊళ్ళోనూ రసికమణి అని పేరు మోసిన ఒక ధనవంతుడైన సంగీత ప్రియుడుండేవాడు. ఆయన మెప్పు పొంది వాళ్ళింట్లో కచేరీ చేస్తేనే యువ కళాకారులకి గౌరవం దక్కేది. చిన్న వయసులోనే గురువు వెంట వెళ్లిన బాలమురళి కృష్ణ మరి వారందరి ముందర గాత్రం వినిపించి బహుమతులు, ప్రశంసలు పొందడంలో అతనికి అనేక స్థానిక అవకాశాలు లభిస్తూ ఉండేవి. క్రమంగా ఈ పాతకాలపు పద్ధతులన్నీ వెనుకబడటంతో సంగీత సభల ప్రాబల్యం పెరిగింది. మరి బాలమురళీకృష్ణ గారు అమెరికా, కెనడా

ബ്രിട്ടൻ, ഇറ്റലി, ഫ്രാൻസ്, റഷ്യ, ശ്രീലങ്ക, మలేషియా, సింగపూర్ అనేక ఇతర దేశాల్లో కచేరీలు చేశారు. తెలుగులోనే కాక సంస్కృతం, కన్నడం, తమిళం, హిందీ, బెంగాలీ, పంజాబీ భాషల్లో కూడా పాటలు పాడారు. ఫిబ్రవరి 18న అనకాపల్లిలో చివరిసారిగా కచేరీ చేశారు. లిజనర్స్, మరి బాలమురళీకృష్ణ గారి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోబోయే ముందు మరి ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, విశాఖపట్నం అపురూప స్నేహమాల నుండి భోగాపురం శారద గారు, డాబాగార్డెన్ శారద గారు, లలిత నగర్ శారద గారు, అలానే సూర్యకుమారి గారు, పద్మజ గారు, స్టీల్ ప్లాంట్ రత్నం గారు మరియు అపురూప స్నేహమాల ఫ్రెండ్స్ అంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు వారందరికీ శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి మీరు చెప్తున్న మంచి మంచి మాటలు, స్టోరీలు చాలా చాలా బాగుంటున్నాయి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా నర్తనశాల చిత్రం నుండి సలలిత రాగసుధ అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. అలానే ఒక చక్కని కొటేషన్ కూడా పంపించారు. మరి మొరగని కుక్క లేదు, విమర్శించే నోరు లేదు, ఈ రెండూ లేని ఊరే లేదు. అందుచేత ఇవేవి పట్టించుకోకుండా మన పని మనం చేసుకుపోవడమే అంటున్నారు. అంతే కదండి, మొరగని కుక్క ఉండదు, విమర్శించే నోరు ఉండదు, ఈ రెండూ లేని ఊరే ఉండదు. అంచేత ఇవేవి పట్టించుకోకుండా మన పని మనం చేసుకుపోవడమే మంచిది అంటున్నారు. శుభబండి, మరి చాలా చక్కని కొటేషన్ అయితే పంపించారు. అలానే మరి ఈరోజు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి జయంతి సందర్భంగా మరి వారికి నివాళి అర్పిస్తూ నర్తనశాల చిత్రం నుండి మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. మరి అలాని బంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మరి 1957 జనవరి 12 విడుదలైన వరలక్ష్మి పిక్చర్స్ వారి సతీ సావిత్రి సినిమా ద్వారా ఆయన గాయకుడుగా, సంగీత దర్శకుడిగా చిత్రరంగానికి పరిచయం అయ్యారు. ఇక తర్వాత ఆయన గాత్ర ధర్మానికి అనువైన చిత్రాల్లో సంగీత దర్శకులు ఆయన చేత పాడిస్తూ వచ్చారు. మరి 1967 రోజారమణి ప్రహ్లాదుడిగా, ఎస్వి రంగారావు గారు హిరణ్యకశిపుడిగా నటించిన భక్త ప్రహ్లాద చిత్రంలో ఆయన నారదుడిగా నటించారు. మరి అదే సినిమాలో అతను ఆది అనాదియు నీవే దేవ, నారద సన్నత నారాయణ, వరమసగే వనమాలి పాటలు కూడా పాడారు. అలానే నర్తనశాల చిత్రంలో ఆయన పాడిన సలలిత రాగ సుధారస సారం, అలానే శ్రీరామాంజనే యుద్ధంలో మేలుకో శ్రీరామ, ముత్యాల ముగ్గు చిత్రంలో శ్రీరామ జయరామ, గుప్పెడ మనసు చిత్రంలో మౌనమే నీ భాష, ఓమోగ మనస, మేఘ సందేశం చిత్రంలో పాడన వాణి కళ్యాణిగా మొదలైన పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి. కన్నడ సినిమా మధ్వాచార్యకు ఆయన అందించిన సంగీతానికి గాను 1986 ఉత్తమ సంగీత దర్శకునిగా హంసగీతలు ఆలపించిన గీతానికి 1975 ఉత్తమ సినీ గాయకునిగా జాతీయ సినిమా పురస్కారాలు పొందారు. 1980 కేరళలోని తిరువనంతపురంలో జరిగిన బాలమురళీకృష్ణ కచేరీ సందర్భంగా జరిగిన ఒక సంఘటన గురించి కూడా తెలుసుకుందాం. మరి కర్ణాటక రాగ్ కళ్యాణి తన సంగీత జీవితం అంతా బాలమురళీకృష్ణకి ఇష్టమైన రాగం. మరియు ఆయన తన అనేక ఇంటర్వ్యూలు మరియు బహిరంగ ప్రదర్శనలో ఈ రాగం పట్ల తనకున్న ఇష్టాన్ని బహిరంగంగా ప్రస్తావించారు. మరొకరోజు సాయంత్రం తిరువనంతపురంలో జరిగిన ఆ కచేరీలో

బాలమురళి కృష్ణ గారు తన అద్భుతమైన ప్రదర్శనతో ప్రేక్షకులను అక్షరాల దివ్య ట్రాన్స్లోకి తీసుకెళ్లారట. వారందరూ కూడా హిప్నటిస్ట్ చేత హిప్నటైజ్ చేయబడినట్లుగా కళ్ళు మూసుకుని తమ సీట్లలో కూర్చుని అతని పాటను ఆస్వాదిస్తున్నారట. మరి తర్వాత ప్రేక్షకులను మరింత ఉన్నత స్థాయి దైవిక ట్రాన్స్లోకి తీసుకెళ్లి బాలమురళి కృష్ణ గారు తనకిష్టమైన రాగం కళ్యాణిలో శ్రావ్యమైన కీర్తనను పాడటం ప్రారంభించారట. అకస్మాత్తుగా ఆ ప్రదర్శన సమయంలో బాలమురళి కృష్ణ గారి పక్క వేదికపై ఎక్కడి నుంచో ఒక అందమైన యువతి కనిపించింది. మరి యువతి ఆకస్మికంగా కనిపించడం, ముఖ్యంగా ఆమె కృప చూసి ఆశ్చర్యపోయిన బాలమురళి కృష్ణుడు ఈ పవిత్ర హిందూ దేవత సరస్వతి చేత ఆవరించబడినట్లుగా అదే వేదికపై తన మాతృభాష తెలుగులో రాగ కళ్యాణిలో ఒక చిన్న కృతిని రచించి ఆమెను స్తుతిస్తూ పాడాడు. సొగసు నీ సొమ్ము కళ్యాణి రాగిణి వగలు విరజమ్ము నా భావ జాలుమ్ములు అనే పాటలోని మొదటి రెండు పంక్తులు ఆయన పాడారు. ఇక బాలమురళి కృష్ణ గారు ఆ కృతి గీతాన్ని నిశ్శబ్దంగా విని ఆమెను ప్రశంసిస్తూ రాగ కళ్యాణిలు స్వరపరిచారు. ఆ స్త్రీ తన గానం పూర్తి చేసిన తర్వాత నెమ్మదిగా లేచి నిశ్శబ్దంగా వేదిక దిగి నడిచింది. మరి కొన్ని అడుగులు ముందుకు సాగింది. ఆ తర్వాత ఎవరు ఎక్కడా ఆమెను చూడలేదు. మరి ఆయన ఒక ఇంటర్వ్యూలో ఈ సంఘటనను గుర్తు చేసుకుంటారు. అలానే బాలమురళి కృష్ణ గారికి ఎన్నో బిరుదులు పురస్కారాలు లభించాయి. మరి కర్ణాటక సంగీతకారులు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అన్న మూడు జాతీయ పురస్కారాలు పొందిన ఏకైక వ్యక్తి బాలమురళి కృష్ణ గారు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాంటి జాతీయ పురస్కారాలతో పాటు ఎన్నో విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. సినీ సంగీత దర్శకునిగాను, సినీ గాయకునిగాను జాతీయ అవార్డులు అందుకున్నారు. 2001లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సంగీతంలో విశిష్ట పురస్కారం, సంగీత కళానిధిగాన కౌస్తభగాన, కళాభూషణ, గాన గంధర్వ, గాయక శిఖామణి, జ్ఞాన శిఖామణి, జ్ఞాన చక్రవర్తి, గాన పద్మం, నాదద్యోతి, సంగీత కళా సరస్వతి, నాద మహర్షి, గంధర్వ గాన సామ్రాట్, జ్ఞానసాగర వంటి బిరుదులు మొదలైనవి. దేశ సమైక్యతకు కృషి చేసినందుకు గాను మహారాష్ట్ర గవర్నర్ బాలమురళి కృష్ణ గారిని సన్మానించారు. పలువురి ప్రశంసలు అందుకున్న ఈ సంగీత యోగి 2016 నవంబర్ 22న శాశ్వత నిద్రలోకి ఒరిగిపోయారు. లిజినెస్, మరిరోజు మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారి జయంతి సందర్భంగా చక్కని విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. ఇక అలానే ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు తిరుమతులు గుప్తా గారి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. మరి జులై 6 అనగా ఈరోజు డాక్టర్ మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారి జయంతి. ఇక 2, బౌద్ధమత అత్యున్నత గురువు, శాంతి కోవిదులు, శాంతి అభిలాషకులు అగు దలైలామా గారి జయంతి. మరి అలానే 3, మన భారత మాజీ ఉప ప్రధానమంత్రి వర్యులు అగు బాబు జగజ్జీవన్ రామ్ గారి వర్ధంతి. ఆ త్రిమూర్తులు లాంటి మహానుభావులు ముగ్గురికి మరి ఈ త్రిమూర్తులు గుప్తా ఘనంగా నివాళులు తెలియపరుస్తున్నాడు అంటున్నారు. అలానే నాకు చిత్ర పరిశ్రమకు సేవలు అందించిన వారందరూ ఇష్టమే అంటున్నారు, మరి గౌరవమే. వారిలో ఇటీవల జులై 3న జయంతి జరుపుకున్న ఎస్వి రంగారావు గారన్న, జులై 6 మరి జయంతి జరుపుకుంటున్న మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారన్న నాకు ఎంతో అభిమానం, గౌరవం అంటున్నారు. మరి నేను ఎంతగానో అభిమానించే కళాకారులు, అత్యంత ముఖ్యమైన కళాకారులు ఒకరైనటువంటి మహానుభావులు, ప్రముఖ గాయకులు, కర్ణాటక సంగీత కళాకారులు, సంగీత దర్శకులు, ప్రధానంగా నారద పాత్రలకు ప్రాణం పోసిన అద్భుతమైన నటులు అగు డాక్టర్ మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారు మన ఉభయ గోదావరి జిల్లాలో ఒక జిల్లా అయినటువంటి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, మరి 1930లో ఇదే రోజున జన్మించడం జరిగింది అంటున్నారు. మరి వారికి తల్లిదండ్రులు పెట్టిన పేరు మురళీ కృష్ణ. ఆయన మరి ఆయన 6వ సంవత్సరం నుండి కచేరీలు చేయడంలో వారి గురువు గారైన పారుపల్లి రామకృష్ణ పంతులు గారు మరి బాల అంటూ ప్రేమగా పిలవడం వల్ల వారి పేరు బాలమురళీ కృష్ణగా స్థిరపడిపోయింది. ఆయన చిన్నతనం నుండి సంగీత మేధావిగా పేరుగాంచడమే కాకుండా సంగీత మేధావి అన్న పేరుకు సార్థకత చేకూరినట్లుగా ఎన్నో కొత్త రాగాలకు ప్రాణం పోయడం జరిగింది. అంతేకాకుండా వారు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో సంగీత విభాగంలో సేవలు అందించినప్పుడు మరి భక్తి రంజని అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి నామకరణం చేశారు. మరి దాదాపుగా 70 వసంతాలైన ఆ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆయన సంగీత ప్రపంచానికి అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అనే 3 జాతీయ అవార్డులను గెలుచుకున్న గొప్ప వ్యక్తి. అంతేకాకుండా మరి వివిధ సంస్థల నుండి ఎన్నెన్నో అవార్డులు అందుకోవడమే కాకుండా లెక్కించలేనన్ని సత్కారాలు, సన్మానాలు అందుకున్న మహానుభావుడు. మరి చివరిగా చెప్పుకోవాల్సిన మరో సంతోషకరమైన విషయం, మరి మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారు వారి మరో సంతోషకరమైన విషయం ఏంటంటే, మరి మంగళంపల్లి వారి తల్లిగారి పేరు, బాబుగారి తల్లిగారి పేరు, మన ప్రియమైన రేడే విష్ణు అభిమాన శ్రోత బొట్టేటి జగన్నాథరావు గారి తల్లి పేరు, మా తల్లి పేరు, మా తల్లిగారి పేరు, అందరి పేరు కూడా మరి సూర్యకాంతమ్మ గారు కావడం నాకు చాలా సంతోషంగా ఉంది.

అమ్మా అంటున్నారు. అలానే మరి ఈ సందర్భంగా నట గాయకులైన మహానుభావునికి మరోమారు నివాళి తెలియపరుస్తూ మరి భక్త ప్రహ్లాద చిత్రం నుండి నారద పాత్రలో వారే నటిస్తూ వారే గానం చేసిన ఆది అనాదియు నీవే దేవ అనే చక్కని పాటను వినిపించమంటున్నారు. మరి పాటకు రచన డాక్టర్ దాశరథి గారు, సంగీతం సాలూరి రాజేశ్వరరావు గారు అంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్రపాట్లు అయితే వింటున్నాం కదండి. ఇకలానే ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి గోపాలపట్నం నుండి సుధాకర్ గారు, అరుణ, ప్రవళిక, కౌండిన్య, తేజ, సూర్యకుమారి గారు, లలిత, వశిష్ట మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు రేడియో విజయ మ్యామ్కి నమస్తే, శుభోదయం, హ్యాపీ మండే అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం, శుభ మధ్యాహ్నం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా. మరి ఈరోజు మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారి జయంతి సందర్భంగా గణనివాళి అర్పిస్తూ మరి గుప్పెడ మనసు చిత్రం నుండి మౌనమి నీ భాష అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పుకున్నానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. అలానే మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి శుభ మధ్యాహ్నం విజయ మేడం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి విష్ణు రెడీలో మీరు చెప్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు మేము తరచూ వింటూ ఉంటాము అంటున్నారు. మరి బెంగళూరులో జాబ్ చేస్తున్న అబ్బాయి యాదాళ్ళ సురేంద్ర గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయమంటున్నారు. మరి ప్రతి చిరునవ్వులు ఆనందం నిండాలని, ప్రతి అడుగులు విజయం తోడుండాలని, మరి అతని జీవిత ప్రయాణం ప్రేమ ప్రశాంతత ఐశ్వర్యాలతో మరింత అందంగా వికసించాలని, తన జీవిత సహచరి దివ్యాన్విత ప్రేమ ఎల్లప్పుడూ తనకు బలంగా నిలవాలని మరి కడప జిల్లా అమ్మ కామాక్షి ఆశీస్సులు, నాన్న సత్యనారాయణ గారి దీవెనలతో మరి కుమారుడు సురేంద్రకు జన్మదిన శుభాకాంక్షలు అంటున్నారు. తప్పకుండానండి. మరి ఈరోజు బెంగళూరులో జాబ్ చేస్తున్న మరి మా అబ్బాయి యాదాళ్ళ సురేంద్ర గారికి మీ కుటుంబ సభ్యులందరూ తరపు నుండి రెడీ విష్ణు 90.4 తరపు నుండి మరి నా తరపు నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు. మరి సురేంద్ర గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరి ఎన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీకోసం ఒక చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసే ముందు మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి ఎవరు పంపించారంటే మహబూబ్ నగర్ నుండి పిల్లిపాటి వెంకటేష్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి మాకు జెడ్పేట్ స్కూల్ బ్యాచ్ 10th క్లాస్ మేట్ నా ఫ్రెండ్ నారాయణ గారు మరి 55వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి మీ స్కూల్ మేట్, మీ బెంచ్ మేట్, మీ ఫ్రెండ్ అయినటువంటి 10th క్లాస్ మీ ఫ్రెండ్ అయినటువంటి మరి నారాయణ గారికి మీ తరపు నుండి రెడీ విష్ణు 90.4 తరపు నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు. మరి నారాయణ గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలని మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి నంద్యాల జిల్లా వానముక్కల గ్రామం నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభ మధ్యాహ్నం విజయ మేడం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరొక చక్కని కొటేషన్ అయితే పంపించారు. మరి ఎగిరే పక్షికి ఆకాశం తెలుసు, ఈదే చేపకు లోతు తెలుసు, కష్టపడేవాడికి జీవితం తెలుసు అంటున్నారు. సూపర్బండి, మరి చాలా చక్కని కొటేషన్ అయితే పంపించారు. ఇకలని మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి ఎవరు పంపించారంటే, నెక్స్ట్ సిమెస్ మనకి నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు. నమస్తే అండి, మరి సరదాగా కాసేపు కార్యక్రమానికి స్వాగతం అని చెప్పంటున్నారు. మరి అలానే మీరు చెప్పే మంచి మంచి మాటలు, ఆధ్యాత్మిక పురాణ కథలు, రియల్ స్టోరీలు చాలా చక్కగా ఉంటున్నాయి.

మరి ఇంతటి చక్కటి కార్యక్రమాలు సమర్పిస్తున్న విజయ మ్యామ్కి ధన్యవాదాలు అని చెప్పంటున్నారు. మరి మనకి పంపించిన వారు, ఎస్ఎంఎస్ పంపించిన వారు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపత్తి గ్రామం నుండి సోమనాథం జనార్దనరావు గారు, వనజమ్మ గారు, వెంకటభావన గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా. మరి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి జన్మదినం సందర్భంగా ఆయన గురించి చాలా చక్కని విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అంటున్నారు. అలానే పరమానందయ్య శిష్యుల కథ చిత్రం నుండి ఒక చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు, తప్పుకున్నారండి. మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రహ్మణ్య గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మేడం అంటున్నారు. మరి గణేశుడు మరియు కార్తికేయుడు గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అని చెప్పేసి అని అంటున్నారు. ఇకలని నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, బెంగళూరు నుండి సంజయ్, స్వాతి, భరత్ అలానే వారి ఫ్రెండ్స్ అంతా మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ మార్నింగ్ మామ అంటున్నారు, ప్రోగ్రామ్స్ అయితే వింటున్నాము అంటున్నారు. అలానే ఈరోజు మా కోసం రౌడీ అల్లుడు చిత్రం నుండి చిలుక క్షేమమా అనే చక్కని పాటను ప్లే చేయమంటున్నారు. అలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి గనగలు విలేజ్ నుండి లక్ష్మమ్మ గారు, కిషోర్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి ప్రతిరోజు కూడా ప్రోగ్రామ్స్ అయితే వింటున్నాము, ఈరోజు మా కోసం బొబ్బిలి పులి చిత్రం నుండి ఒక చక్కని పాటను ప్లే చేయండి అంటున్నారు. మరి ఇంకా మనకి చాలా ఎస్ఎంఎస్లు అయితే వచ్చాయండి. మరి కడప జిల్లా మాధవరు నుండి పాలంపల్లి నరసింహారెడ్డి గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి మంచి మాటతో పాటు మహనీయుడు బాలమురళీకృష్ణ గారి గురించి కూడా చాలా చక్కని విషయాలు తెలియజేశారు, సంతోషం అని చెప్పేసి అని అంటున్నారు. అలానే మరి త్రిమతుల గుప్తా గారు మరొక ఎస్ఎంఎస్ చేశారు. మరి సోమవారం సందర్భంగా ఆది తెలియజేసినటువంటి ఆది దంపతులకు పార్వతీ పరమేశ్వరులు, కార్తికేయుడు, మహాగణపతి విషయంలో మరి చాలా చక్కని విషయం అయితే తెలియపరిచారంటున్నారు. టైం అయితే లేదండి, మరి చాలా చక్కని మాట అయితే పంపించారు. అంటే మహాగణపతి విషయంలో శివుడు, కార్తికేయుడు, మరి నువ్వు విచారించకు, నువ్వు శౌర్యానికి చిహ్నం, గణపతి జ్ఞానానికి తెలివికే చిహ్నం అంటూ, మరి మీ ఇద్దరి గుణాలు ఉండాలి అందరికీ, ఎప్పుడైనా ఎవరికైనా మీ ఇద్దరికీ ఉన్నటువంటి సద్గుణాలు ఉంటేనే జీవితంలో వారు ఉన్నత స్థాయి నుండి అత్యున్నత స్థాయికి చేరుకుంటారనడం. మరి తల్లికైనా తండ్రికైనా వారి వారి బిడ్డల పట్ల వారి పిల్లలు ఏ కోణంలో నిష్ణాతులైన ఇష్టమే కదా. అంటే తల్లిదండ్రులకు బిడ్డలందరూ కూడా సమానమే అనే విషయం పార్వతీ పరమేశ్వరులు తెలియజేయడం జరిగింది. మరి చాలా చక్కని విషయం అయితే తెలియపరిచారు అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. లిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి నాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

ప్రాధాన్యత కార్యక్రమంలో దివ్య ఔషధం అనే కథను నిన్నటి తెరవై భాగాన్ని వింటారు. భాస్కర్ భాస్కర్ పిలిచాడు శ్రీనివాస్. భాస్కర్ కళ్ళు కొద్దిగా తెరిచాడు. కను కొలకుల్లోంచి రెండు బిందువులు చారి చెక్కిళ్ల మీద పడ్డాయి. భాస్కర్ ఎలా ఉంది? భాస్కర్ నోట్లోంచి రెండక్షరాలు వెలువట్టాయి. అమ్మా. చేట్లమణ గ్రామం నుండి అచ్చమ్మను శ్రీనివాస్ ఆగ మేఘాల మీద నగరానికి తీస్తున్నాడు. మీ అబ్బాయికి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో చేర్చారని మాత్రమే ఆమెకు చెప్పాడు. ఆ మాత్రం తెలిసినందుకే ఆమె కన్నీరు మున్నీరైంది. హఠాత్తుగా వచ్చి ఇంత వేగంగా తనని ఎందుకు శ్రీనివాస్ తీసుకువెళుతున్నాడని సందేహము కలిగింది. అయినా ఏం కాదు, తన బిడ్డకు ఏం కాదు. వాడు చీమకు కూడా హాని చేయలేదు, తన బిడ్డకు కీడు జరగదు. తల్లి లక్ష్మీ తిరుపతమ్మ తల్లి, నా కుమారుడికి ఏ కీడు జరగకూడదు, చల్లగా చూడమ్మా. అచ్చమ్మ లోన దేవతలకు దండాలు పెడుతోంది. హాస్పిటల్ మెట్టు ఒక్కొక్కటి ఎక్కే కొద్దీ అచ్చమ్మలు ఆందోళన అధికమైంది. మోకాళ్ళ నొప్పులు మరచిపోయి గబగబా మెట్లన్నీ ఎక్కింది. భయం భయంగా చూస్తూ రిసెప్షన్ హాల్లో కూర్చుని ఉండగా శ్రీనివాస్ డాక్టర్ దగ్గరకు వెళ్ళి భాస్కర్ తల్లి వచ్చిన సంగతి చెప్పాడు. డాక్టర్ రాఘవ ఆమెను లోనికి పిలిపించాడు. నీ పేరేంటమ్మా? అచ్చమ్మ నాయనా. అచ్చమ్మ నీకెందరు పిల్లలు? ఈ భాస్కర్ ఒక్కడే నాయనా. డాక్టర్ ముఖంలో దిగులు తొంగి చూసింది. అచ్చమ్మ ఈ పరిస్థితుల్లో ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఆ రోగం అలాంటిది మరి. డాక్టర్ గారు మీరిలా అంటుంటే నా గుండె పగిలిపోతుంది. ఎలాగైనా నా బిడ్డను కాపాడండి, ముసలిదాన్ని అయిపోయాను. నేను బతికుండి ఎవరికి ప్రయోజనం? నా ప్రాణాలు తీసుకుని నా బిడ్డకు పోయండి, నా భాస్కర్ని బతికించండి. డాక్టర్కి ఇవన్నీ రోజు వినే మాటలే. అచ్చమ్మ నువ్వు కూడా మీ అబ్బాయి దగ్గర ఎక్కువసేపు ఉండటానికి వీల్లేదు. ఇలా వెళ్ళి పలకరించి అలా తిరిగి రావాలి. అచ్చమ్మకు ప్రత్యేక పైదుస్తులు ధరింపజేశారు, మూతికి గుడ్డకట్టారు. ఆ తల్లి కొడుకులు కలుసుకునే దృశ్యం చూడలేనని శ్రీనివాస్ బయటే ఉండిపోయాడు. అచ్చమ్మ కొడుకు పడి ఉన్న గదిలోకి తడబడి అడుగులతో ప్రవేశించింది. భాస్కర్ నాయనా, భాస్కర్. మగతలు భాస్కర్కి ఎదురుగా తల్లి వచ్చి పిలుస్తున్నట్లుంది. అమ్మా. అవునాయనా. అమ్మనే అమ్మనే. అమ్మా అమ్మా. సిస్టర్ వారిస్తున్నా వినకుండా అచ్చమ్మ వెళ్ళి కుమారుడి మంచం పైన వాలిపోయి అతడి చెంపలు రెండు చేతులా పట్టుకుని నిమిరింది. భాస్కర్ చెంపల మీద, నుదిటి మీద, చేతులపైన, పొట్ట మీద అమ్మ అమృతహస్తం కదులుతూ ఉంది. అచ్చమ్మ తన పైన ఉన్న హాస్పిటల్ వారిచ్చిన బట్టల్ని ఊడదీసింది. ముఖానికి ఉన్న మాస్క్ని అవతల పారేసింది. నాయనా భాస్కర్. అమ్మా. భాస్కర్ కళ్ళు తెరచి చూశాడు. భాస్కర్ ఒళ్ళంతా తేలికై గాళ్ళు తేలిపోతున్నట్లుంది. ఎదురుగా అమ్మ రెండు చేతులతో తనను పట్టుకుని ఉంది. అమ్మ అమృత హస్తాలలో తాను చిన్న బిడ్డలా ఉన్నాడు. తానిప్పుడు ఒంటరివాడు కాదు. అమ్మ చెల్లని కరస్పర్శతో నిప్పుల కొలిమిలా ఉన్న తన ఒళ్ళు అమృతపు జల్లు కురిసినట్లై చెల్లబడింది. అమ్మా అమ్మా అంటూ భాస్కర్ ఆనంద బాష్పాలు రాల్చుతున్నాడు. నాయనా అంటూ అచ్చమ్మ తన కుమారుణ్ణి మొడిలో పడుకోబెట్టుకుంది. సిస్టర్ పరుగు పరుగుని పోయి తన మాట వినకుండా ముసలామె ఆ అంటురోగిని ఒళ్ళో పడుకోబెట్టుకున్నదని డాక్టర్తో చెప్పింది. డాక్టర్ రాఘవ శ్రీనివాసులు ఆ రూంలోకి పరుగున వచ్చారు. అచ్చమ్మను ఎలాగైనా అక్కడి నుండి తీసుకువెళ్లాలని. అమ్మ నన్ను విడిచిపోవద్దే, ఇంక ఎక్కడికి పోతాన్నాయనా? ఎక్కడికి పోను, ఎన్నటికీ పోను. తల్లి కొడుకు తలను తన గుండెల్లో దాచుకుంటూ కన్నీటితో అతడి శరీరపు వేడిని తగ్గిస్తూ అంటోంది. కుమారుడు ఆనంద తన్మయత్వంలో సర్వస్వం మరచిపోయి నెమ్మదిగా జారి అమ్మ పాదాలపై తలవాల్చి పెదవులతో ముద్దు పెట్టుకుంటూ అమ్మ నన్ను వదిలిపోవద్దే అంటున్నాడు. ఆ దృశ్యం చూసి శ్రీనివాస్ గుండె కదిలిపోగా డాక్టర్ వైపు చూశాడు. డాక్టర్ కళ్ళజోడు తీసి రెండు కళ్ళు ఉత్తుకుంటున్నాడు. సిస్టర్కి ఇదేమీ అర్థం కాక తెల్లబోయి చూస్తోంది. డాక్టర్ నెమ్మదిగా బయటకు నడుస్తూ సిస్టర్ వాళ్ళిద్దరినీ డిస్టర్బ్ చేయకండి అన్నాడు. మూడు రోజులు

0: తరువాత శ్రీనివాస్తో పాటు కమల, ఆమె తల్లిదండ్రులు, డాక్టర్ రాఘవ రూమ్కొచ్చారు. అందరి ముఖాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి. డాక్టర్, మందేలేని రోగం మా భాస్కర్కి వచ్చిందన్నారు, ఇప్పుడు ఈ చిత్రం ఏంటి, ఎలా తగ్గింది? శ్రీనివాస్ కుతూహలంతో ప్రశ్నించాడు. డాక్టర్ రాఘవ దీర్ఘంగా నిట్టూర్చాడు. మెడికల్ హిస్టరీలో ఇలాంటి రేర్ ఇన్సిడెంట్స్ ఉంటాయి, ఇప్పుడు మన భాస్కర్ కేసు అలాంటిది. ఈ స్పెషల్ కేసును ఇంటర్నేషనల్ సెమినార్లో ప్రస్తావించడానికి పేపర్ తయారు చేస్తున్నాను. ఇంతకీ మా వారి వ్యాధిని ఏ మందుతో తగ్గించారు డాక్టర్? అంది ఆసక్తితో కమల. ఒక దివ్య ఔషధం తగ్గించింది. అంతా చెవులు రిక్కించుకుని వింటున్నారు. మాతృ ప్రేమ అనే దివ్య ఔషధం అతడి రోగాన్ని తగ్గించింది. అది నేను కనిపెట్టింది కాదు, ప్రకృతి సిద్ధంగా ఉన్న దివ్యౌషధం అది. ఆ ఔషధాన్ని అతనికి దూరం చేయకండి అని డాక్టర్ రాఘవ వారిని వెంటబెట్టుకుని భాస్కర్ ఉన్న గదివైపు నడిచాడు. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై కథానిక కార్యక్రమంలో దివ్య ఔషధం కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరెస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

గుణపూడి విద్యా గణపతి ఆలయ ప్రాంగణంలో ఉన్న అక్షర మండపంలో జ్ఞాన సరస్వతి మాత విగ్రహ ప్రతిష్టాపనోత్సవం ఆదివారం నేత్రపర్వంగా జరిగింది. ఈ సందర్భంగా విగ్రహదాత ఘంటసాల సోమేశ్వర శర్మ గాయత్రి దంపతులతో పండితులు ప్రత్యేక పూజలు చేయించినట్లు ఉమా సోమేశ్వర గుణపూడి భీమవరం బ్రాహ్మణ సమాఖ్య ప్రతినిధులు తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే పురపాలక చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని భీమవరం కమిషనర్ కె రామచంద్రారెడ్డి హెచ్చరించారు. వాక్ విత్ కమిషనర్ కార్యక్రమంలో భాగంగా ఆయన ఆదివారం భీమవరం రెండో పట్టణ పరిధిలోని సపోర్ట్ అలాడ్జ్, తిమ్మరాజు వీధి, జువల్పాలెం రోడ్, సుబ్రహ్మణ్యస్వామి గుడి ఆలయం వెనుక ప్రాంతాలలో పర్యటించి సమస్యలపై ఆరా తీశారు. జువల్పాలెం రోడ్లో ఉన్న ఓ ఆసుపత్రి ఎదురుగా హోటల్ వద్ద చెత్త వ్యర్థాలను చూసి కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల వ్యవధిలో వాటిని శుభ్రం చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. మళ్లీ ఆకస్మిక తనిఖీ చేస్తానని, అప్పటికీ పరిస్థితి మారకపోతే హోటల్ను ముయించి వేస్తామని అన్నారు. మరో హోటల్లో మాంసం కూరగాయలపై ఈగలు ముసురుతూ ఉండడం చూసి జరిమానా విధిస్తామని యాజమాన్యాన్ని హెచ్చరించారు. డ్రైన్లను శుభ్రం చేయడం లేదని, వాటి పక్కన పిచ్చి మొక్కలు పొదలు పెరిగి దోమల విజృంభణ అధికం అవుతోందని పలువురు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. డ్రైన్లపై కల్వర్టులు శిథిలమై ప్రవాహానికి అవరోధంగా మారి ఇళ్ల నుంచి వచ్చే మురుగు పల్లపు ప్రాంతాల్లోకి చేరుతోందని కొన్ని ప్రాంతాల నివాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైన్లపై ఆక్రమణలతో సిల్ట్ తీసే అవకాశం లేకుండా పోతోందని మరికొందరు ఫిర్యాదు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరువ చేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. భీమవరం మండలం చిన్న అమిరంలో నిర్మించనున్న రైతు సమాచార కేంద్రం డిజిటల్ లైబ్రరీకి ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని అన్నారు. సర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపొందించాలని కలెక్టర్ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. భీమవరంలోని చిగిడీలపేట, పద్మశాలీల బజార్ ప్రాంతాలలో ఆమె ఆదివారం పర్యటించి బూత్ స్థాయి అధికారులు నిర్వహిస్తున్న సర్ ప్రక్రియను పరిశీలించారు. ఓటర్ల వద్దకు వెళ్లి ఎన్రోల్మెంట్ ఫారాలు ఇచ్చారా, పూర్తి చేసినవి తిరిగి ఇస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాలలో స్థానికులతో కలెక్టర్ మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కుక్కల బిడద అరికట్టాలని, రహదారి నిర్మాణం చేయాలని పలువురు కోరారు. సంబంధిత ప్రతిపాదనలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని పురపాలక అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మహిళల ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా ప్రభుత్వం పలు పథకాల ద్వారా చేయెత్తునిస్తోంది. దీనిలో భాగంగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా అలంకరణ చేపల పెంపకం విక్రయ యూనిట్ల ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందే అవకాశం కల్పిస్తోంది. యూనిట్ స్థాపనకు అయ్యే వ్యయంలో 40-60% రాయితీ ఇస్తారు. ఆసక్తి ఉండి దరఖాస్తులు చేసుకున్న వారికి కాకినాడలోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీలో 3 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తూ ఉన్నారు. ఈ పథకానికి భీమవరం, పాలకొల్లు ప్రాంతాల నుంచి కొన్ని దరఖాస్తులు వచ్చాయని, త్వరలోనే వారికి శిక్షణ ఇవ్వనున్నట్లు మత్స్యశాఖ జిల్లాధికారి శ్రీనివాస్ తెలిపారు. పుష్కర నిధుల విడుదలకు ప్రభుత్వం పచ్చజెండా ఒప్పింది. జిల్లాలోని నర్సాపురం, పాలకొల్లు పురపాలక సంఘాలకు తొలి విడతగా 20 కోట్లు ప్రకటించింది. ఈ మొత్తంలో నర్సాపురం 15 కోట్లు, పాలకొల్లు పురపాలక సంఘానికి 5 కోట్లు చొప్పున కేటాయించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టే ముఖ్యమైన పనులకు ఈ నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. నర్సాపురం పురపాలక సంఘంలో మొత్తం 201 పనులకు ప్రతిపాదనలు పంపింది. ఈ పనులకు సుమారు 191 కోట్లు ఖర్చు అవుతుందని తెలియజేసింది. ప్రతిపాదించిన పనుల్ని 3 విడతలుగా చేపడతామని పేర్కొంది. వాటిల్లో ప్రాథమికంగా చేపట్టే 88 పనులకు సుమారు 80 కోట్లు ఖర్చు అవుతుందని నివేదించింది. ఈ పుష్కర్ ఘాట్లకు వెళ్లే రహదారులు, డ్రైన్లు, లైటింగ్, పైప్లైన్ సుందరీకరణ వంటి పనులకు సంబంధించినవే ఉన్నాయి. నిధులు కేటాయించడంతో ముఖ్యమైన పనులు చేపట్టేందుకు ఇంజనీరింగ్ అధికారులు సిద్దమవుతూ ఉన్నారు. గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం జిల్లా ఆర్టీసీ 80 కొత్త బస్సులు ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ఇందులో నర్సాపురం డిపోకి 40, భీమవరం డిపోకు 40 చొప్పున కేటాయించాలని నివేదికలో పేర్కొన్నారు. అత్యధిక మంది యాత్రికులు పుష్కర స్నానాలు చేసేందుకు నర్సాపురం వస్తూ ఉంటారు. జిల్లా కేంద్రం భీమవరం నుంచి కూడా అధిక సంఖ్యలో నర్సాపురం, రాజమండ్రి వెళుతూ ఉంటారు. ప్రస్తుతం ఉన్న బస్సులు కాకుండా అదనంగా కొత్త బస్సులు కేటాయిస్తే వచ్చే యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని అధికారులు

భావిస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా సర్వీసులు నడపాలని నిర్ణయించారు. ప్రధానంగా రాజమండ్రి, మచిలీపట్నం, ఏలూరు, ఉమ్మడి జిల్లాల్లోని తాడేపల్లిగూడెం, తణుకు, జంగారెడ్డిగూడెం ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. మార్కెట్లో కూరగాయల ధరలు దిగి వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం వాతావరణం కొద్దిగా అనుకూలించడంతో మార్కెట్కు కూరగాయలు వస్తూ ఉన్నాయి. రైతులు కూరగాయల తోటలు పెట్టడం, అవి దిగుబడికి రావడంతో మార్కెట్కు తెస్తూ ఉన్నారు. దీంతో కూరగాయలు

0: చెందిన వారు ఉన్నారనే సమాచారంతో తనిఖీ చేపట్టారు. ఆధార్ కార్డుల ఆధారంగా ప్రతి ఒక్కరిని పరిశీలించారు. ఇతర దేశాల వారు ఎవరూ లేకపోవడంతో ఎవరైనా అనుమానితులు ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారికి ఆదేశించారు. నర్సాపురం మొగల్తూరు మండలాల్లోని మామిడి తోటల్లో పండ్లకు మంచి గిరాకీ ఉంటుంది. మామిడి దిగుబడులు ఆఖరి దశకు వచ్చాయి. దీంతో వీటికి డిమాండ్ బాగా పెరిగింది. ప్రస్తుతం కిలో మామిడి పండ్లను 150 రూపాయలకు విక్రయిస్తూ ఉన్నారు. దిగుబడి ఉన్న రైతులకు కాసులు కురిపిస్తూ ఉన్నాయి. జిల్లాలో ఖరీఫ్ ఆరంభమైంది. అన్నదాతలు వ్యవసాయ పనుల్లో నిమగ్నం అయ్యారు. నేటికి రాయితీ యంత్ర పరికరాలు అందలేదు. జూన్ మొదటి వారంలోనే అందజేయాల్సి ఉండగా ఇప్పటికీ పంపిణీ చేయలేదు. ఫలితంగా అన్నదాతలు అద్దె యంత్రాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. యంత్ర పరికరాలు సకాలంలో అందితే సాగు ఖర్చులు తగ్గడంతో పాటు కూలీల సమస్య కొంత పరిష్కారం అయ్యే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జిల్లాలో నత్తనడకను కల్పిస్తోంది. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులతో పాటు కొందరు బీఎల్ఓలు సమర్థవంతంగా పనిచేయడం లేదని విమర్శలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో పరిస్థితి దారుణంగా ఉంది. అలాంటి ప్రాంతాలకు తహసీల్దారులు స్వయంగా వెళ్లి సిబ్బందికి కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నారు. గడువులోగా పని పూర్తి చేయాలని చెబుతూనే మీకేమైనా సందేహాలున్నాయా అని ఆరా తీస్తూ ఉన్నారు. పాడి పశువులు, గొర్రెలు, పెంపుడు కుక్కలకు టీకాలు వేయించడం ద్వారా హెచ్ఎస్ వ్యాధి బారిన పడకుండా రక్షణ కల్పించవచ్చని ఆకువీడు మండల పశు వైద్యాధికారిని కె భార్గవి సత్య తెలిపారు. ఆదివారం ఐభీమరం గ్రామ పరిధిలో 100 పశువులకు టీకాలు వేసినట్లు ఆమె తెలిపారు. ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా పెంపుడు జంతువులకు భీమవరం పశువుల ఆసుపత్రి ఆవరణలో ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు ర్యాబిస్ వ్యాధి నిరోధక టీకాలు ఉచితంగా వేశారు. పశు సమర్థక శాఖ ఏడీ పి సుధీర్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న సర్ ప్రక్రియలో పాలకొల్లు నియోజకవర్గం 63.21% మొదటి స్థానంలో కొనసాగుతూ ఉండగా అందులో యలమంచిలి, పాలకొల్లు మండలాలు 67% కావడం విశేషం. జిల్లా మొత్తం 14,71,858 ఎన్యుమరేషన్ పత్రాలు పంపిణీ చేశారు. వీటిలో ఆదివారం సాయంత్రానికి 8,34,394 ఆన్లైన్ చేశారు. ఈనాటి టైమ్ లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే టైమ్ లైన్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్ళు స్త్రీలలో ఫైబ్రాయిడ్ పిసిఓడి ఓవర్ ట్యూమర్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ గొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494 5

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: చెవి పూట, ముక్కుది బుడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: FM 90.4.
1: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: తనకు టీమ్ తక తలాంగు తక.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ నోటి దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0818162234454.

వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.
4: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ MBBS MD పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1, సెల్ నంబర్ 6304 3273 9 1.

0: विष्णु FM 90.4
1: विजय गैस्ट्रो एंट्रोलॉजी एंड लिवर हॉस्पिटल भीमवरम डॉक्टर विजयानंद कुमार वेकिराजु MD DM गैस्ट्रो एंट्रोलॉजी गारी ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ లివర్ గాల్ బ్లాడర్ బైలియరీ ట్రాక్ట్ ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రో స్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2.
2: హలో లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు మహిళ విత్ మీ యువర్ ఆర్జే శ్రీనిధి.

మరి శత్రువు గురి పెట్టుకొచ్చిన మారణాస్త్రాన్ని 5,000 కిలోమీటర్ల దూరం నుంచి టార్గెట్ చేసి ఫట్టుమని కొట్టడానికి కావాల్సింది బ్రెయిన్. స్త్రీ పురుషుల్లో అంత షార్ప్ బ్రెయిన్ ఎవరికుంది? ఇంకెవరికి? మహిళలకే. మహిళలకే అని ఊరికే అనేయడం లేదు. పరిశోధకులు కంపారిటివ్ స్టడీస్ లో ఫీమేల్ బ్రెయిన్ ఎప్పటికప్పుడు గుడ్ కండిషన్ లోనే ఉంటుందని ఇప్పటికే ఎన్నోసార్లు నిర్ధారణ అయింది. అది కాదు విశేషం, ఎలాంటి వర్స్ట్ కండిషన్ లో అయినా గుడ్ కండిషన్ లోనే పనిచేస్తుందట మహిళా మైండ్. కోపం వస్తే అరిచేయడం, రెచ్చగొడితే విరుచుకుపడడం మగవాళ్ల బలంలోని బలహీనత. యుద్ధ పరిస్థితుల్లో మరి ఇవన్నీ నడవండి. ఓర్పు ఉండాలి, ఒక వ్యూహం అంటూ ఉండాలి, ప్రశాంతంగా ఆలోచించే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. ప్రపంచ దేశాల రక్షణ వ్యవస్థలు మహిళల శక్తి సామర్థ్యాల్ని ఉపయోగించుకోవడానికి అమ్మా రండి అని ఆహ్వాన దరఖాస్తులు పెట్టుకుంటున్నారంటే ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండే కారణం. 2 వారాల క్రితం అవనీ చతుర్వేది అనే యువతి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ ను గగనంలో సోలోగా గింగిర్లు కట్టించి నేరుగా నేలకు దిగివచ్చింది. అంతటి గట్స్ ఉన్న ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అవనీ. ఇక నిర్మల సీతారామన్ భారతదేశపు తొలి మహిళా రక్షణ శాఖ మంత్రి. సోల్జర్లు, బాంబర్ పైలట్లు, కల్నల్లు, జనరల్లు, ఇలా అన్ని స్థాయిల్లో అన్ని దేశాలలో మహిళలు కనిపించడం నిజానికిప్పుడు సాధారణమైంది. అయితే ఏదో నిరూపించుకోవాలని వీళ్ళు యుద్ధక్షేత్రాల్లోకి రావడం లేదు. వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి వాళ్ళు వచ్చేస్తున్నారు. దేశాలకు వీరి మీద నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళను రమ్మంటున్నారు. నమ్మకం దేనిపైన అంటే నారీ శక్తి మీద. నారీ శక్తి ఆధిక్యం కోసం చూడదు, నష్ట నివారణ కోసం చూస్తుంది, నవ నిర్మాణం కోసం చూస్తుంది. మరి మహిళల బ్రెయిన్ పవర్ గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. మరి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334102.
1: ఓకే లిజనర్స్, ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు కదండి, వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మరి ఉసిరికాయ ప్రయోజనాలు మనందరికీ తెలిసినవే, అవేంటో చకచకా చెప్పేస్తాను, వినండి. ఉసిరిలో 80% నీళ్లుంటాయి. ఇంకా ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, పిండి పదార్థాలు, పీచు పదార్థాలు సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. తేనెలో ఉసిరి పొడి కలిపి పరగడుపున తీసుకుంటే కంటి చూపు మెరుగవుతుంది. భోజనానికి ముందు మజ్జిగలో తేనె కలిపి తీసుకుంటే జీర్ణశక్తి పెరుగుతుంది. కడుపులో మంట తగ్గాలంటే 1 టీ స్పూన్ తేనె, 1 టీ స్పూన్ ఉసిరి పొడి, కొద్దిగా పంచదార కలిపిన గ్లాస్ నీటిని సేవించాలి. ఒంట్లోని హార్మోన్ల హెచ్చుతగ్గులను, చక్కెర స్థాయిలను ఉసిరి నియంత్రణలో ఉంచుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుచుతుంది. దీనివల్ల మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు దరిచేరవు. ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లు ఎదుర్కోగలిగే యాంటీ బ్యాక్టీరియల్ సుగుణాలు, మెండుగా ఉన్న ఈ ఉసిరి అందాన్ని మెరుగుపరచడంలో కూడా అగ్రస్థానంలో ఉంటుంది. శిరోజాల ఆరోగ్యానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఉసిరికాయ పొడి రసం కి ఎన్నో ఉపయోగాలున్నాయని తెలుసుకున్నాం కదండి. మరి ఇలాగే మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
3: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: FM 90.4. హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే పల్లవి. ఈరోజు ఆయుష్మాన్ బాబా అనే ప్రోగ్రామ్తో మీ ముందుకైతే వచ్చేసానండి. మన ఆరోగ్యమే మన సొంతదనమని అంటారు కాబట్టి ఈ కొన్ని నిమిషాలు మన ఆరోగ్యం కోసం కేటాయిద్దాం. ఈ కార్యక్రమంలో మనం ఆరోగ్య సంబంధిత చిట్కాలు, నిపుణుల సూచనలు మరియు ప్రేరణాత్మక కథలను తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక స్మాల్ బ్రేక్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
2: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.

0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622354.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. నిద్ర పట్టడం, మెలకువ రావటం అనే క్రమాన్ని మన శరీరంలోని జీవగడియారం నియంత్రిస్తూ ఉంటుంది. కృత్రిమ కాంతి మూలంగా ఇది అస్తవ్యస్తం అవుతున్నట్టు, దీనికి ఫలితంగా క్యాన్సర్, మధుమేహం, కుంగుబాటు, ఊబకాయం వంటి రకరకాల జబ్బులు చుట్టుముడుతున్నట్టు పరిశోధకులు చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంతాన సామర్థ్యం లోపించడం కూడా అతీతమేమీ కాదని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా, జపాన్ పరిశోధకులు జీవగడియారం అస్తవ్యస్తం కావటం సంతాన సామర్థ్యంపై చూపే ప్రభావాన్ని గుర్తించడానికి ఎలుకలపై అధ్యయనం చేశారట. చిన్న వయసులో దీని ప్రభావం పెద్దగా లేకపోయినా మధ్య వయసులో మాత్రం గణనీయంగా కనిపిస్తున్నట్టు గుర్తించారు. జీవగడియారం మామూలుగా ఉన్న వాటిల్లో 71% ఎలుకలు గర్భం ధరించగా, జీవగడియారం అస్తవ్యస్తమైన వాటిల్లో 10% ఎలుకలు మాత్రమే గర్భం ధరించాయట. దీంట్లో కూడా మంచి విషయం ఏంటంటే, జీవగడియారానికి అనుగుణంగా నిద్రపోయేలా చేస్తే సంతాన సామర్థ్యం తిరిగి మెరుగుపడటం. ఇది ఎలుకలపై చేసిన అధ్యయమే అని కొట్టిపాడేయకండి. స్త్రీల గర్భధారణలోనూ జీవగడియారం కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. జీవగడియారం సూర్యకాంతి ఆధారంగా పనిచేస్తుంది కాబట్టి రాత్రిపూట కృత్రిమ కాంతికి దూరంగా ఉండటం వల్ల గర్భధారణం మెరుగుపడొచ్చని సూచిస్తున్నారు. సాయంత్ర వేళల్లో కాంతి ప్రభావాన్ని తగ్గించుకోవటం, వేళకు భోజనం చేయడం, సమయానికి నిద్రపోవడం, తరచుగా షిఫ్ట్లు మారే ఉద్యోగాలకు దూరంగా ఉండటం, ఇలాంటి చర్యలతో గర్భం ధరించే అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చని చెబుతున్నారు. గర్భధారణ అనేది మొత్తంగా ఆరోగ్యానికి సంబంధించిన అంశమే అన్న విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. ఓకే లిజనర్స్, విన్నారు కదా? మీకోసం ఇప్పుడు ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CVRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MSOBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath MD Pediatrics,
1: Dr. S. Purnachand MD Interventional Pulmonologist, Emergency Critical Care Team,
2: Dr. P. Praveen, MS Ortho Orthopedics, Dr. Machavarupu Mahesh, MBBS DNB, MS Neurosurgery, Brain and Spine Surgeon, Dr. N. Madhuri, MBBS MS, MCH Surgical Oncology, FI MAS Cancer Surgeon.
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
3: Welcome back, listeners. మద్యం, సిగరెట్లు, మాదక ద్రవ్యాలు, జూదం వంటి వ్యసనాల బారిన పడి ఎందరో ఇల్లు ఒళ్ళు గుల చేసుకోవడం చూస్తూనే ఉంటాం. చాలా మంది దీన్ని కేవలం ఓ ప్రవర్తన సమస్యగానే భావిస్తుంటారు. కానీ నిజానికి ఇది మెదడుకు సంబంధించిన సమస్య అని అమెరికన్ సొసైటీ ఆఫ్ అడిక్షన్ మెడిసిన్ ప్రకటించింది. ఇది మెదడులోని ప్రతిఫల, ప్రేరేపణ, జ్ఞాపక శక్తి తదితర వ్యవస్థలకు సంబంధించిన జబ్బు అని పేర్కొంది. మరో విధంగా చెప్పాలంటే గ్లాసులు పెదాలకు తాకించడం, సిగరెట్ పొగను గట్టిగా పీల్చుకోవడం వంటివి కేవలం శారీరక చర్యలే కాదు, అలా ప్రవర్తించడానికి తనలో ఏదో ఒక తప్పుడు భావన బలవంతంగా ప్రేరేపిస్తూ ఉండటమే కారణమని నిపుణులు చెబుతున్నారు. వ్యసనం మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమస్య కాదు, ఇది మెదడు సంబంధ సమస్య అని ఏఎస్ఏఎం మాజీ అధ్యక్షుడు మైకేల్ మిర్రర్ అంటున్నారు. నిజానికి ఇది కొత్త సంగతి ఏమీ కాదు. వ్యసనం మెదడుకు సంబంధించిన దీర్ఘకాల సమస్య అని న్యూరో సైంటిస్టులు చాలా ఏళ్ల నుంచి చెబుతున్నారు. అయితే దీన్ని జబ్బుగా బలపరిచేందుకు మెదడు విద్యుత్ వ్యవస్థలో వచ్చే మార్పులు, మెదడులో జన్యువులు తరచుగా పనిచేయకుండా ఆగిపోవడం, తిరిగి పనిచేయడం వంటి వాటిపై సరైన అధ్యయనాలు జరగలేదు. ఈ మార్పుల్లో కొన్ని చాలా కాలం పాటు కొనసాగుతాయి, కొందరిలో శాశ్వతంగానూ ఉండిపోతాయి. ఆయా అలవాట్ల నుంచి బయటపడినా కూడా అవి అలాగే ఉండిపోవచ్చు. ఓకే లిజనర్స్, విన్నారు కదా, మీకోసం ఇప్పుడు ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. కీళ్ల వాతంతో బాధపడేవారు వ్యాయామం చేయడం మంచిదని నిపుణులు చెబుతూ ఉండడం తెలిసిందే. వీరికి యోగా కూడా బాగా ఉపయోగపడుతున్నట్టు తాజా అధ్యయనంలో కూడా వెల్లడైంది. ముఖ్యంగా యువతి యువకుల్లో యోగా మూలంగా 6 వారాల్లోనే మెరుగైన ఫలితాలు కనబడుతున్నట్టు కాలిఫోర్నియా విశ్వ

ఎముకలు క్షీణించకుండా జాగ్రత్త పడచ్చండి. రొమటాయిడ్ కీళ్లనొప్పిగా వాడే కొన్ని మందులతో యువతి యువకులలో అదనపు ముప్పులు పొంచి ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. అందువల్ల ప్రత్యామ్నాయ చికిత్సగా యోగా ఉపయోగాలపై అధ్యయనం చేపట్టారు. 6 వారాల పాటు యోగా పద్ధతులు పాటించిన వారు తాము చాలా ఆనందంగా ఉన్నామని చెప్పడం విశేషం. వీరిలో నొప్పిని బాగా తట్టుకోగలగడంతో పాటు మిగతా ఆరోగ్యము మెరుగుపడుతుంది. కీళ్ల వాతంతో బాధపడే వారికి ఎలాంటి వ్యాయామమైనా మేలు చేస్తుంది. వాటిల్లో యోగా ఒకటని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వ్యాయామం కండరాలను బలోపేతం చేస్తూ కీళ్ల కదలికలను సరిగ్గా ఉండేలా చేస్తుంది. ఫలితంగా కీళ్లు దెబ్బతినకుండా ఉంటాయి. అంతేకాదండోయ్, నొప్పిని తగ్గించే నాడి వ్యవస్థ కూడా ప్రేరేపమవుతుంది. అందువల్ల కీళ్ల వాతం బాధితులు ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాయామం మానరాదని సూచిస్తున్నారు నిపుణులు. ఓకే లిజనర్స్, విన్నారు కదా, నేటి చిట్కాలు మరియు సమాచారం మీ ఆరోగ్య జీవన శైలిలో మంచి మార్పులు తీసుకురావాలని మనసారా ఆశిస్తున్నాను. మరింత ఆసక్తికరమైన ఆరోగ్య విషయాలతో మళ్ళీ మీ ముందుంటా. అండిల్ దెన్ స్టే ట్యూన్డ్ యూ రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే పల్లవి.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: పశుదానా కోసం గింజలను మొలకెత్తించడం. రైతుల ఆర్థిక విధానంలో పశువులు ముఖ్యమైనవి. పాలు, గుడ్లు, మాంసాలతో పాటు పశువుల వల్ల రైతులకి ఆదాయం కూడా వస్తుంది. కానీ పశుదానా సరిగ్గా సమతులం కాకపోతే పశువుల ఉత్పాదకత తగ్గి వాటి ఆరోగ్యం మీద చెడు ప్రభావం పడుతుంది.
1: వర్షాకాలంలో మా పశువులు పచ్చగడ్డిని మేస్తాయి. వాటికి మేం కొంత పొడిదానా కూడా వేస్తాం. కానీ ఎండాకాలంలో పచ్చగడ్డి దొరకడం కష్టం. మేం పొడిదానా మాత్రమే పెట్టగలం. దాంతో మా పశువులు బలహీనమై పాలు తక్కువ ఇస్తాయి. మా ఆదాయం తగ్గుతుంది.
0: పోషకాహారం దొరక్కపోతే పశువులు బరువు తగ్గి

0: పాలు తక్కువ ఇస్తాయి. పైగా ఆ పాలల్లో కొవ్వు తగ్గుతుంది. 2 వారాలలోపే వాటి బొచ్చు రంగు తగ్గి చర్మ వ్యాధులు వస్తాయి. సరిగ్గా మేపని ఆవులకి దూడలు తక్కువ పుట్టి తేలికగా రోగాల బారిన పడతాయి. సమతులమైన దానాలో సరైన మొత్తాల్లో ప్రోటీన్లని, శక్తిని, ఖనిజాలని, పొడి దానా నుంచి విటమిన్లని సమకూర్చాలి. సమతులమైన దానాలో పచ్చిగడ్డి, కాన్సన్ట్రేట్లు, ఉప్పుతో సహా ఇతర ఖనిజాలు కూడా అందుతాయి. కనుక పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. కానీ సమతులమైన దానా ఖరీదైంది కావచ్చు. పశువులకి మొలకలు తాజా పోషకాహారాన్ని ఎలా అందిస్తాయో, వాటి వల్ల దానా ఖర్చులు ఎలా తగ్గుతాయో చూద్దాం. గింజలని కొద్దిసేపు నీళ్లలో ముంచితే అంకురోత్పత్తి జరుగుతుంది. ఆ అంకురాలనే మొలకలు అంటారు.
1: నాకు పశుదానాకయ్యే ఖర్చు సగానికి తగ్గిపోయింది. మొలకెత్తిన గింజల బరువు రెట్టింపు కాబట్టి మాకు తక్కువ దానా సరిపోతుంది.
2: వారం రోజుల్లో ఒక పశువు రోజు ఇచ్చే పాలు 1.5 లీటర్ నుంచి 1 లీటర్ వరకు పెరిగాయి. ఇంతకుముందు మా పశువులు రోజుకి 25 లీటర్ల పాలు ఇచ్చేవి, ఇప్పుడు అవి 26 లీటర్లు ఇస్తున్నాయి. పాలల్లో కొవ్వు కూడా పెరిగింది. పాల సేకరణ కేంద్రంలో కొవ్వును కొలిచినప్పుడు మా పాలల్లో కొవ్వు ఎక్కువ ఉంటే మాకు ఎక్కువ డబ్బులు వస్తుంది. వాటి రుచి కూడా బాగుంటుంది. ఇప్పుడు దానికి గిరాకీ పెరిగింది. పశువుల చర్మం కూడా మెరుగైనట్లు తెలుస్తోంది. ఇప్పుడు వాటి బొచ్చు తాజాగా కనిపిస్తుంది.
0: ఇంతకీ గింజల కన్నా మొలకలు ఎలా శ్రేష్టం? మొలకెత్తడం వల్ల గింజల్లోని పిండిని పూర్తిగా చక్కెరగా మారుతుంది. కాబట్టి గింజల కన్నా మొలకలు తేలికగా జీర్ణమవుతాయి.
3: మొలకలు అద్భుతమైన ఆహారం. వాటిల్లో పశువులకి తేలిగ్గా జీర్ణమయ్యే ఎంజైమ్లు ఉంటాయి. మొలకలెత్తడం వల్ల గింజల్లో ఉండే ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు పూర్తిగా లభిస్తాయి.
0: మీ అవసరాన్ని బట్టి మొలకలని ఏడాది పొడవునా ఉత్పత్తి చేసుకోవచ్చు. దీనికోసం భూమి గాని, అందులో ఏదైనా కట్టే అవసరం గాని లేకపోవడం ఒక పెద్ద లాభం. మీ దగ్గరున్న గోధుమలు, బార్లీ, ఓట్స్, మొక్కజొన్న వంటి ఏ గింజలనైనా వాడవచ్చు. మీ పశువులు బలహీనపడి పాలు తక్కువ ఇస్తుంటే మీరు వాటికి సోయాబీన్స్, పప్పులు, బఠానీలు, మటికల పప్పు, పెసల వంటి వాటి మొలకలని మేపవచ్చు.
3: ఎదకరాని ఆవుకి మేము మటికల పప్పుని పెడతాం. రోజుకి 1/2 కిలో మొలకలు చొప్పున 4 రోజులు మేపితే ఆవు ఎదకి వస్తుంది.
2: మామూలుగా గోధుమలు, మొక్కజొన్న గింజలను మొలకల కోసం వాడతాను. జబ్బు పడిన పశువులు కోలుకోవడానికి అప్పుడప్పుడు పప్పులు వాడతాను. ఇవేవి మా పొలాల్లో పండించను. డబ్బు ఆదా కావడానికి మార్కెట్లో కొన్ని పప్పుల ధరలు తగ్గిపోయినప్పుడు కొని పెట్టుకుంటాను. గింజలని పప్పులని బజార్లో గానీ ఇతర రైతుల దగ్గర గానీ కొనేటప్పుడు అవి నూకగా అనారోగ్యంగా ఉన్నాయా అని చూస్తాను. ఒకసారి అంకురోత్పత్తి పరీక్ష చేసి పనికొస్తాయని తేలితేనే కొంటాను.
0: ఇప్పుడు భారతదేశంలోని మహారాష్ట్రకు చెందిన కిషోర్ పన్సారే గింజల అంకురోత్పత్తిని పరిశీలించే పద్ధతిని చూద్దాం. ఒక పరీక్ష కన్నా 3 పరీక్షలు ఉత్తమం. 3 శుభ్రమైన గోనిగుడ్డ ముక్కలు గాని, 3 నూలుగుడ్డ ముక్కలు గాని తీసుకోవాలి. వాటిని నీళ్లలో తడిపి పిండి నేల మీద పరవాలి.
2: 3 గోనెగుడ్డ ముక్కల మీద గింజలు పరుస్తాను. 3 మీద మొలకెత్తిన గింజలను లెక్క పెడతాను. నాణ్యమైనవని నిర్ధారణ అయిన తర్వాతే ఆ గింజలను కొనాలా వద్దా అనేది తేల్చుకుంటాను.
0: మీరు కొనదలుచుకున్న గింజల్లోంచి 50 గింజలని గోనెగుడ్డ లేక నూలుగుడ్డ మీద సగానికి పరవాలి. గింజల మధ్య వేలుడు ఎడం ఉండాలి. మిగిలిన గుడ్డని గింజల మీదికి మడిచి కప్పాలి. స్ప్రే బాటిల్తో గాని, మిస్టర్తో గాని అప్పుడప్పుడు గుడ్డని తడుపుతూ ఉంటే అవి వెచ్చగా తేమగా ఉంటాయి. 2-3 రోజుల తర్వాత గుడ్డని తెరవాలి. గింజలకి మొలకలు వచ్చి ఉంటాయి. ఆరోగ్యంగా ఉన్న మొలకలని లెక్కపెట్టి ఆ సంఖ్యని రాసిపెట్టుకోవాలి. 50లో 45 గింజలు మొలకెత్తితే ఆ గింజలు మొలకలకి పనికొస్తాయి.
3: కొనే ముందు గింజలకి ఉన్న మొలకెత్తే సత్తా తెలుస్తుంది కాబట్టి ఈ పరీక్ష మాకు బాగా పనికొస్తుంది. పొలంలో పంటలని నాటేటప్పుడు కూడా మేం ఈ పద్ధతినే పాటిస్తాం. మంచి దిగుబడి నిర్ధారిస్తుంది.
0: ఇప్పుడు మొలకలని తయారు చేసుకోవడం ఎంత తేలికో చూద్దాం. నాణ్యమైన గింజలని వాడాలి. నూకలని, ఆరోగ్యంగా లేని గింజలని వాడవద్దు. అవి సరిగ్గా ఎదగవు. చేత్తో నూరిన గింజలైతే ఎక్కువ మొలకలు వస్తాయి. గింజలని ఒక తొట్టెలో పోయాలి. 1/2 గుప్పెడు ఉప్పు కలిపితే మొలకెత్తిన గింజల మీద బూజులు పెరగవు. శుభ్రమైన గోరువెచ్చని నీళ్లు పోయాలి. అది గింజలు మొలకెత్తడానికి దోహదపడుతుంది. పైకి తేలిన గింజలు మొలకెత్తవు కాబట్టి వాటిని తొలగించాలి. మిగిలిన వాటిని 12 గంటల పాటు నానబెట్టాలి. తొట్టెని నీడలో గాని ఇంట్లో గాని ఉంచాలి. 12 గంటల తర్వాత నీళ్ళని పారబోయాలి. గింజల్ని శుభ్రమైన గోనెగుడ్డలో గాని గుడ్డ సంచిలో గాని పోయాలి. వెచ్చగా ఉండడానికి సంచిని మూయాలి. దాన్ని షెడ్లో గాని ఇంట్లో గాని

0: అని ఉంచాలి. వేడి రోజుల్లో 16 నుంచి 18 గంటల లోగింజలు మొలకెత్తుతాయి. చల్లగా ఉంటే 24 గంటల కన్నా ఎక్కువ పట్టవచ్చు. సంచిని దుప్పటితో చుట్టవచ్చు. గింజల నుంచి 1 నుంచి 2 సెంటీమీటర్ల పొడవున మొలకలు వచ్చినప్పుడు వాటిని గోనె సంచిలో నుంచి బయటకు తీయవచ్చు. ఇప్పుడవి పశువులకు పెట్టడానికి సిద్ధమయ్యాయి.
1: మురిగ్గా ఉన్న గోన్సంచిలో గాని గుడ్డ సంచిలో గాని మొలకలని ఉత్పత్తి చేస్తే బూజులు పుడతాయి. అలా జరగకుండా ఉండడానికి గోన్సంచిని శుభ్రమైన నీళ్లలో ఉతికి ఎండలో ఆరేస్తాను.
0: రోజుకొకసారి ఒక్కొక్క ఆవుకి 1 కిలో లేక 4-5 గుప్పెల చొప్పున మొలకెత్తిన గింజలని ఇతర దానాతో కలిపి మేపాలి.
2: జైవిక పాలను ఉత్పత్తి చేసేందుకు మా ఆవులకి మొలకలను మేపుతాను. దానివల్ల ఆ జైవిక పాలు సేవించిన కస్టమర్లకి మేలు జరుగుతుంది. మొలకల్లోని పోషకాలు వాళ్ళకి పాల ద్వారా అందుతాయి. ఆవులు ఆరోగ్యంగా ఉంటాయి, జబ్బు పడవు. నేను వేరే మందులేవి వాడను. అది అటు ఆవులకి ఇటు కస్టమర్లకి లాభదాయకం.
0: మొలకలని ఇతర పశువులకి కూడా మేపవచ్చు. గొర్రెకి 1-2 గుప్పెల చొప్పున వారానికి 2 సార్లు మేపాలి. దాదాపు 10 కోళ్లకి రోజుకోసారి గుప్పెడు మొలకలని పెట్టవచ్చు. మనం నేర్చుకున్నది మరోసారి చూద్దాం. పశువులు సమతుల ఆహారాన్ని తింటే ఆరోగ్యంగా ఉంటాయి. మొలకలెత్తడం వలన గింజలు తేలికగా జీర్ణమవుతాయి. మొలకలెత్తిన ధాన్యాల్లో ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు పశువులకి ఎక్కువగా అందుతాయి. మీకు అవసరమైనప్పుడల్లా 7 ఏళ్ల పొడవున మొలకలని తయారు చేసుకోవచ్చు. అందుబాటులో ఉన్న గోధుమలు, బార్లీ, ఓట్స్, మొక్కజొన్నల వంటి ఏ గింజలనైనా వాడవచ్చు. చేత్తో నూరిన గింజలను వాడాలి. బజార్లో కొనే ముందు కొందరు రైతులు గింజలని అంకురోత్పత్తి పరీక్షలు చేస్తారు. మొలకలు రావడానికి గింజలని ఒక తొట్టెలో పోసి 1/2 గుప్పెడు ఉప్పు వేసి తొట్టెలో శుభ్రమైన గోరువెచ్చని నీళ్లు పోయాలి. దాదాపు 12 గంటల సేపు గింజలను నానబెట్టాలి. ఇప్పుడు నీళ్లు తీసేసి గింజలని శుభ్రమైన సంచిలో పోయాలి. 24 గంటల తర్వాత గింజలకి మొలకలు వస్తాయి. వాటిని పశువులకి మేపవచ్చు. మొలకెత్తిన గింజలను వాడి దానాకయ్యే ఖర్చులను తగ్గించుకోవచ్చు. మీ ఆవులు మంచి పాలని ఎక్కువగా ఇస్తాయి.
3: ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. 9989838444.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
2: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

ఇది విష్ణు ఎఫ్ఎం 90.4. శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో వ్యర్థ పదార్థాలు కాలుష్యకారకాలే అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. భారతదేశ చరిత్రకు గర్వకారణం ఏంటని అడిగితే మన దేశానికి శత్రు దుర్భేద్యమైన హిమాలయ పర్వతాలు, ఉత్తరాన తూర్పు దక్షిణ పడమర దిక్కుల్లో సముద్రం ఉంది. నలుదిక్కులా శత్రువులు త్వరగా చొరబట్టానికి అనుకూలంగా లేని భౌగోళిక పరిస్థితులున్నాయి. మరి మన భారతదేశం గర్వకారణమే. అయితే దేశం పర్యావరణ విషయంలో ఇప్పుడు కష్టాల్లో పడింది. హిమాలయాలపై ఉన్న మంచు కరిగిపోయి పర్వతాలు తరిగిపోతున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇలా ఉండగా హిమాలయ పరిసర ప్రాంతాల నగరాల్లో రోజూ తయారవుతున్న వ్యర్థ పదార్థాలను, చెత్తా చెదారాలను హిమాలయ శిఖరాల మీద పడవేస్తున్నారని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. మనిషి మేధస్సు పరిపక్వత చెందిందా లేక కుంచుకుపోతుందా అనే అనుమానం ఏర్పడుతుంది. హిమాలయాలు నివాసయోగ్యం కావు కదా అని మనిషి ఈ వ్యర్థ పదార్థాలను, చెత్తా చెదారాలను హిమాలయ శిఖరాల మీద పడవేస్తున్నారని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. శిఖరాలన్నీ ఈ వ్యర్థ పదార్థాలతో కప్పబడుతున్నాయట. 1975లో ఎవరెస్ట్ పర్వతాన్ని నైరుతి దిశలో అధిరోహించిన సర్ క్రిస్ బోనింగ్టన్ మాటల్లో చెప్పాలంటే, హిమాలయాలు ప్రకృతి సిద్ధమైన సుందర స్వప్నాలు, సహజ సౌందర్యాలు, అద్భుత సౌధాలు, వాటిని కలుషితం చేయడం నేరం. వందలాది మంది ఈ హిమాలయాలను ఎంతో కొంత దూరం రోజూ ఎక్కుతూ దిగుతూ ఉంటారు. దిగి వస్తూ మార్గ మధ్యంలో ఆక్సిజన్ ట్యాంకులు, ఆహారపు పొట్టాలు, సంచులు,

బ్యాగులు, సీసాలు వగేరా అక్కడే పడేస్తుంటారు. మరిది మంచి పని కాదు అని తెలిసినా చేస్తూనే ఉంటారు. అందుకే సాగరమాత జాతీయ పార్కును ప్రపంచ హెరిటేజ్ ప్రమాద పట్టికలో చేర్చాలని పర్యావరణ శాస్త్రవేత్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. అందుకేనేమో నేపాల్ ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలను విధించింది. పర్వతారోహకులు పర్వతాలు ఎక్కబోయే ముందు కొంత సొమ్మును డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. వీరు తిరిగి వచ్చాక వారితో పాటు వారు వాడగా వచ్చిన వ్యర్థ పదార్థాలను హిమ శిఖరాల మీద పడవేయకుండా వెనుకకు తీసుకువస్తేనే డిపాజిట్ సొమ్మును తిరిగిచ్చేస్తారు. సామాన్లు మోసే పోర్టల్ కూడా పరిశుభ్రత పాటిస్తే నగదు పురస్కారాలను ప్రకటించారు. పర్వతారోహకులు ప్లాస్టిక్, ఇతర గాజు సామాన్ల వాడకాన్ని ప్రభుత్వం నిషేధించింది. ఇందుకు బదులుగా లోహపు వస్తువులను వాడాలని సూచించింది. రోజురోజుకి నగరీకరణ తారాస్థాయికి చేరుతోంది. ప్రతి ఏటా చదువుల కోసమని, వైద్యం కోసమని, ఉద్యోగం కోసమని, వ్యాపారం కోసమని పట్టణాలకు నగరాలకు వలస వచ్చే ప్రజలు వేలు లక్షల సంఖ్యలో ఉంటున్నారు. ఒక ఢిల్లీ నగరం విషయానికొస్తే ఏటా 5 లక్షల మంది ప్రజలు చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి వలస వస్తున్నారని ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. లక్షల సంఖ్యలో ఉంటున్న నగరవాసులకు త్రాగునీటి సౌకర్యం, వాడుకనీటి సౌలభ్యం, విద్యుత్, డ్రైనేజీ, రోడ్ల నిర్మాణం, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య సదుపాయం, విద్యా సౌకర్యాలు వంటి మౌలిక వసతులు కల్పించాలంటే ఏ పార్టీ ప్రభుత్వాలకైనా గొంతులో విలక్కాయ పడ్డట్టుంటుంది. ఇదిలా ఉంటే వైద్య సౌకర్యాలు పట్టణాలు, నగరాల్లో మెడిసిన్ పూర్తి చేసి పట్టా పుచ్చుకున్న వాళ్ళకి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తానంటే పట్టణాల్లోనూ నగరాల్లోనూ అయితేని చేరతానంటున్నాడు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే నాకొద్దు అంటున్నాడు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వైద్యశాలల్లో ఉద్యోగాల్లో చేరాలంటే కనీసం 2 సంవత్సరములు గ్రామీణ ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో విధిగా పనిచేయాల్సిందే అని నియమం పెట్టింది. ఈ నిబంధన లేకపోతే గ్రామీణులకు వైద్య సదుపాయం ఎలా వీలవుతుంది మరి? కాని ఎన్ని నిబంధనలు విధించినా, ఎన్ని పారితోషికాలు కల్పిస్తున్నా, ఎంత జీతం ఆశ చూపినా వైద్య పట్టభద్రులు మాత్రం ఉద్యోగాల్లో చేరనంటున్నారు. ఇక పట్టణాలు, నగరాల్లో ఈ పట్టభద్రులందరూ ఎవరెంతట వారు ఆసుపత్రుల నిర్మాణం చేపట్టి వీధికొక ఆసుపత్రి నిర్మిస్తున్నారు. గ్రామాల నుండి పొలాలు, ఇళ్లు తాకట్టు పెట్టి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఖరీదైన వైద్యం కోసం పేద ప్రజలు పట్టణాలకు, నగరాలకు వస్తున్నారు. ఈ ఆసుపత్రుల నుంచి రోగుల నుండి వచ్చిన వ్యర్థ పదార్థాలు వీధుల్లో దర్శనమిస్తున్నాయి. దీర్ఘ వ్యాధులు కావచ్చు, ప్రాణాంతకమైన వ్యాధులు కావచ్చు. రోగులకు వాడిన సిరింజీలు, బ్యాండేజ్, దూది, కాళీమందు సీసాలు, సూదులు చెత్త కుండీల్లో పారేయడం వల్ల వీటి నుండి వైరస్, విషక్రిములు గాలిలో కలిసి మానవులకు హాని కలిగిస్తున్నాయి. నర్సింగ్ హోమ్లు, పరిశోధన కేంద్రాలు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ప్రభుత్వ ఆసుపత్రులు ఇందుకు నిదర్శనం. రోగులకు ఆపరేషన్లు చేసినప్పుడు వారి శరీర అవయవాల్లోని కొన్ని వ్యర్థ పదార్థాలు కూడా చెత్త కుండీల్లో కనిపిస్తున్నాయని పారిశుధ్య పనివాళ్లు చెప్తున్నారు. 1999 రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కఠిన నియమ నిబంధనలు విధించింది. ప్రైవేట్ ఆసుపత్రులు ఈ నిబంధనలు పాటించకపోగా ఆశ్చర్యమేమంటే ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ద్వారా నడపబడుచున్న ఆసుపత్రులు కూడా ఈ నియమాలను పాటించడం లేదు. ఉదాహరణకు మన రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత పెద్ద నగరం విజయవాడ. ఇక్కడ పెద్ద చిన్న ఆసుపత్రులు 100 సంఖ్యలో ఉంటాయి. వీటన్నింటి నుంచి రోజుకు దాదాపు 600 కిలోల వ్యర్థ పదార్థాలు వస్తున్నాయని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నియమ నిబంధనల ప్రకారం ఆసుపత్రుల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలను ఒక పద్ధతి ప్రకారం తగులబెట్టాలి. ఇందుకోసం ఒక సేఫ్ ఇన్విరాన్ సంస్థను ఏర్పాటు చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన ఆసుపత్రుల వ్యర్థాలను విధిగా ఈ సంస్థకు పంపాల్సి ఉంటుంది. ఈ సంస్థ గుంటూరు జిల్లా చినకాకాని వద్ద 80 లక్షల రూపాయల వ్యయంతో ఒక ప్లాంట్ నెలకొల్పింది. రోజు 600 కిలోల వ్యర్థ పదార్థాలు కృష్ణా, గుంటూరు జిల్లాలోని దాదాపు 46 ఆసుపత్రుల ద్వారా ఈ సంస్థకు చేరుతున్నాయి. ఈ పదార్థాలను వాటి రంగును బట్టి 3 గ్రేడులుగా వేరుచేస్తారు. ఆ తర్వాత మెడికల్ విధానం ప్రకారం తగలబెడతారు. సేఫ్ ఎన్విరాన్ను ఏర్పాటు చేసినప్పటికీ చాలా ఆసుపత్రులు ఈ సౌకర్యాలను వినియోగించుకోవడం లేదు. కృష్ణా జిల్లాలో మొత్తం 250 నర్సింగ్ హోమ్లుండగా వీటిలో 165 విజయవాడ పట్టణంలోనే ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నడుస్తున్న 8 ఆసుపత్రుల నుండి మాత్రం వ్యర్థ పదార్థాలు ఈ సేఫ్ ఇన్విరాన్కు చేరడం లేదు. నేరుగా వీధిలో ఉండే చెత్త కుండీలకు చేరుతున్నాయి. ప్రభుత్వం రాష్ట్రం మొత్తం మీద 16 ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ కార్యాలయాలు ఏర్పాటు చేసి తన వంతు కృషి చేస్తోంది. తిరుపతి,

0: கம்மம், ராஜமண்டி, விசாகப்பட்டினம், கர்னூல், நெல்லூர், நல்குண்டா, வரங்கல், ஹைதராபாத், நிஜமாபாத், மெதக், சங்காரெட்டி, ராமகுண்டம், விஜயநகரம், రంగారెడ్డి, విజయవాడలో ప్రాంతీయ అధికారుల పర్యవేక్షణలో ఈ కాలుష్య నియంత్రణ కార్యక్రమాలు సాగుతున్నాయి. నీరు, గాలి, ఆహార పదార్థాలతో పాటు మానవాళికి హాని కలిగించే ప్రతి విషయంలోనూ వీరు శ్రద్ధ తీసుకుంటారు. ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని నియమ నిబంధనలు విధించినా ప్రజల్లో అవగాహన పెరిగి చైతన్యం వస్తేనే మార్పు వస్తుంది. రాజుగారికి నేనొక్కతినే కదా నీళ్లు పోసేది, అందరూ పాలే పోస్తారు కదా అనుకుందట ఒకామె. చివరికి అందరూ నీళ్లే పోసారట. నేనొక్కడిని పర్యావరణం గురించి, కాలుష్యాన్ని గురించి ఆలోచించకపోతే ఏమవుతుంది అనుకుంటే ప్రపంచమంతా కాలుష్యంతో నిండిపోతుంది, దేహమంతా రోగాలమయమవుతుంది. అందుకే ప్రతి వ్యక్తి కాలుష్య నివారణకు నడుం బిగించాలి. ఇది మనందరి బాధ్యత. శ్రోతలింతవరకు విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో వ్యర్థ పదార్థాలు కాలుష్యకారకాలే అనే అంశం గురించి విన్నారు కదండి. మరల తిరిగి రేపటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మరొక మంచి అంశంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో విజయ.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
0: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: Thank you, ma'am.
1: ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి ఫ్రెండ్స్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

to clap. Clap to clap. Boys and girls.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. మీరు వింటున్నారు రేడియో విజన్ 90.4. వెల్కమ్ టు ది సంగతి. లిజనర్స్, కాస్త గోధుమ రంగు కాస్త తెలుపు కలగలిసినట్లుండే బ్రెడ్ని ఎప్పుడైనా రంగులో ఊహించారా? ఎలా ఊహిస్తాం, ఎప్పుడైనా అలా చూస్తేనే కదా అంటారా? కానీ ముందు ముందు పండ్లలా ఎంతో ఆకర్షణీయంగా ఉండే బ్రెడ్లనే తిన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. పుచ్చకాయ ముక్కల్లా నోరూరుస్తున్న బ్రెడ్లని జపాన్లోని జిమ్మీ బేకరీ వారు తయారు చేస్తున్నారటండి. వీటికి ఇప్పటికే స్థానిక మార్కెట్లో బోలెడంత ప్రాచుర్యం వచ్చేసింది. వీటికి ఎరుపు ఆకుపచ్చ రంగులు రావడానికి ఎండబెట్టిన స్ట్రాబెర్రీల పిండిని, గ్రీన్ టీ పిండిని కలపడంతో పాటు మధ్యలో గింజల రంగు కోసం కాల్చిన వెదురును ఉపయోగిస్తున్నారట. బాగుంది కదూ? మరి లిజనర్స్, ఇప్పుడు మీకోసం ఓ మంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది, విని ఎంజాయ్ చేయండి.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: వెల్కమ్ బ్యాక్ టు ది సంగతి. లిజనర్స్, మన బిజీ జీవితంలో తినడానికి తాగడానికి కూడా సమయం లేనంత హడావిడి. సరే, ఆఫీస్కి కాలేజ్కి వెళ్తూ ఏ బస్లోనో ట్రైన్లోనో ఏమైనా తిందామనుకుంటాం. ఈలోగా ఏదో ముఖ్యమైన ఫోన్కో మెయిల్కో స్పందించాల్సిన పరిస్థితి. అప్పుడు అనిపిస్తుందండి, ఇంకో చెయ్యి ఉంటే బాగుండును అని. ఓ టెక్ నిపుణుడికి ఇలాగే అనిపించినట్లుంది. వెంటనే ఇలా థర్డ్ ఆర్మ్ బ్యాక్ ప్యాక్ను తయారు చేశాడు. విచిత్రంగానూ వింతగానూ అనిపించవచ్చు, కానీ బ్యాగుకుండే ఈ మూడో చెయ్యి ఫోన్ కప్పు లాంటివి పట్టుకోవడానికి భలే పనికొస్తుంది కదూ. మరి విన్నారు కదా లిజనర్స్, ఇంకా మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఏ బ్యూటిఫుల్ సాంగ్, లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: వెల్కమ్ బ్యాక్ టు ది సంగతి. లిసనర్స్, మనసుకు ఆహ్లాదాన్ని అందిస్తాయనో లేదా వాస్తు కోసమనో ఇటీవల ఇంట్లో రకరకాల ఫౌంటైన్లను అలంకరిస్తున్నారండి. వాటికి రంగురంగుల బల్బుని సైతం అమర్చి మరింత శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు. అయితే ప్రత్యేకంగా బల్బుల్లాంటివేమీ అమర్చాల్సిన పని లేకుండా సరికొత్తగా వస్తున్నవే ఈ ఆక్వా గ్లో అండర్ వాటర్ లైట్ షో అండ్ ఫౌంటైన్. ఈ ఫౌంటైన్ మెషిన్కు ఓ బిందె నీళ్లు పట్టేంత వెడల్పాటి గాజు లేదా పింగాణి పాత్రలో పెడితే చాలు. అందులోని నీటిని మాత్రమే తీసుకొని రంగురంగుల కాంతి నిండుతుంది. బ్యాటరీలతో పనిచేసే ఈ ఫౌంటైన్ను రిమోట్తో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. మరి విన్నారు కదా లిజనర్స్, ఇప్పుడు మీకోసం ఓ మంచి సాంగ్. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: హరాయే.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. లిజనర్స్, సహజమైన పువ్వుల్ని తలదన్నే అందంతో వెలిగిపోతున్న పూల లైట్లను చూస్తే ఇంటికే కళ తెచ్చేసేలా ఉంటాయి కదండి. చెట్ల మీద పెడితే ఆ చెట్లకు పూసిన పువ్వుల్లాను, వేజ్లో పెడితే పూల గుత్తుల్లాను కనిపించే వీటికి మరో ప్రత్యేకత ఉందంట. టెక్ సోలార్ ఫెయిరీ స్ట్రింగ్ లైట్ల పేరుతో మార్కెట్లో దొరుకుతున్న ఇవి కరెంటుతో పనే లేకుండా సోలార్ శక్తితోనే వెలిగిపోతాయట. మరి అందుకోసం ఈ లైట్లతో పాటు వచ్చే సోలార్ ఫలకాన్ని పగలు కాసేపు ఎండలో ఉంచితే చాలు, సాయంత్రం పూట దానికి అనుసంధానించిన ఈ పూల తీగలు రాత్రంతా నిరంతరాయంగా వెలుగుతూ ఉంటాయి. మరి లిజనర్స్, ఇప్పుడు మీకోసం ఓ బ్యూటిఫుల్ సాంగ్, లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: వెల్కమ్.

బ్యాక్ టు అది సంగతి. లిజనర్స్, ఆఫీసులకు కాలేజీలకు వెళ్ళేటప్పుడు ఫ్యాషన్గా ఉంటుందని ఎత్తు మడమలు చెప్పులు వేసుకుంటూ ఉంటాం మనందరం. కానీ కాస్త ఎక్కువ సమయం నడవాల్సి వచ్చినా నిల్చోవాల్సి వచ్చినా ఆ చెప్పులతో కష్టమే కదా. అందుకే కావాలనుకున్నప్పుడు చెప్పుల హీల్ను సగానికి లేదా పూర్తిగా తగ్గించేసేలాను, మళ్ళీ చిటికలో యథాస్థానానికి తెచ్చేలాను ఇప్పుడు కన్వర్టబుల్ హై హీల్ షూస్ మార్కెట్లోకి వస్తున్నాయి. కేమిలన్ హీల్స్, షీలాస్ హీల్స్ పేరుతో వస్తున్న ఈ చెప్పుల హీల్ భాగం అవసరమైనప్పుడు సగం వరకు లేదా మొత్తం లోపలికి ముడిచేసేలా ఉంటుంది. మీకు కావాలంటే కేమిలన్ హీల్స్ కామ్లో ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవచ్చు. మరి విన్నారు కదా లిజనర్స్, ఈరోజు మన అది సంగతి కార్యక్రమంలోని మంచి మంచి విషయాలు. మళ్ళీ తిరిగి రేపు ప్రసారం అయ్యే మన అది సంగతి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అందువరకు వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే నందిని.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
1: మరికొద్ది క్షణాల్లో మస్త్ టైం పాస్ కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4. హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4లోని మస్త్ టైం పాస్. మరి మీతో మంచి మంచి కబుర్లు చెప్పడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆర్జే ప్రణీత.
1: నేను మీ ఆర్జే గాయత్రి.
0: అయితే వచ్చేసామండి. మరి మీరు మాతో మంచిగా మాట్లాడాలంటే, మంచి మంచి సాంగ్స్ వినాలంటే మీరు డైల్ చేయాల్సిన నంబర్ 9704949492. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు అలా డైల్ చేస్తూ ఉండండి. ఒక చిన్న బ్రేక్ తీసుకుని చిటికలో వచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.
2: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
3: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
3: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.
4: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
5: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
4: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
5: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్.

0: டாக்டர் பி பிரவீன், எம்எஸ் ஆர்த்தோபெடிக்ஸ், டாக்டர் மாச்சவரப்பு மகேஷ், எம்பிபிஎஸ் டிஎன்பி, எம்எஸ் நியூரோ சர்ஜரி, பிரெயின் அண்ட் ஸ்பைன் சர்ஜன், டாக்டர் என் மாதுரி, எம்பிபிஎஸ் எம்எஸ், எம்சிஹெச் சர்ஜிக்கல் ஆங்காலஜி, எஃப்ஐ எம்ஏஎஸ் கேன்சர் சர்ஜன்,
1: விநாயகா மல்டி ஸ்பெஷாலிட்டி ஹாஸ்பிட்டல், ஜேபி ரோட், பீமபுரம்.
2: ஸ்ரீ காயத்ரி ஒகேஷனல் ஜூனியர் காலேஜ், கோர்ஸ்லு நர்சிங், மெடிக்கல் லேப் டெக்னீஷியன், கம்ப்யூட்டர் சயின்ஸ் இன்ஜினியரிங், டிஎம்எல்டி, டிஏஎன்எஸ், டிஎன்எம், டிஓஏ, பிஎஸ்சி நர்சிங் கோர்சஸ் கலவு, உச்சித ஹாஸ்டல் வசதி கலது, தள்ளிக்கு வந்தனம் பதக்கம் வர்த்தించును, కొత్త బస్ స్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం వన్. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
3: వెల్కమ్ బ్యాక్ టు మస్త్ టైం పాస్. సో మన ఫస్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, మరి వారితో మాట్లాడేద్దాం. హాయ్ అండి.
4: హలో, నమస్తే అమ్మా. గాయత్రి చిట్టుతల్లి, కపడైతే చిట్టుతల్లి, బండారు త్రిమూర్తులు గుప్త, పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లా మాట్లాడుతున్నాను. ఇరువురికి శుభోదయం.
3: త్రిమూర్తులు గారు ఎలా ఉన్నారు?
4: బాగున్నామ్మా. మిమ్మల్ని ఏమో సోమలోకి తీసుకొస్తే మీరేమో ప్రణీత చీరని తీసుకొచ్చారా?
3: అవునండి.
4: మీరందరు తోబుట్టులు చిట్టుచి టక్కా చెల్లిందని మాకు తెలుసండి. చిట్టుచి టక్కా చెల్లెడు మీరందరూ ఉన్నాయి. మా అందరికి బంగారు తల్లి, చిట్టు తల్లి.
3: ఓకే అండి. మరి వాళ్ళ క్వశ్చన్ అడిగేనా?
4: అడగండి అమ్మా.
3: ఇవాళకు పడుపు కథతో వచ్చేసానండి.
4: అడగండి చిట్టు తల్లి.
3: ఆకులు లేని అడవిలో జీవం లేని జంతువు జీవులను వేటాడుతుంది.
4: ఆకులు లేని అడవిలో జీవం లేని జంతువులు వేటాడుతుందండి.
3: అవునండి.
4: నేను ఎప్పుడు అన్నట్టుగా మరి కాలర్స్ అందరూ చెబుతారు, లాస్ట్ లో మీరు ఇంకా కరెక్ట్ గా చెప్పేస్తారు కాబట్టి అంత అక్కడ వరకు నేను వింటారు కాబట్టి తెలుసుకుంటాను లేండి. నేను చెప్పాల్సిన విషయాలు చెప్తాను, వినండి సార్. అవి అందరూ తెలుసుకోవాల్సిన విషయాలేనండి.
3: తప్పకుండా అండి, చెప్పండి.
4: అదేండి, ఇవాళ జూలై 6 ప్రముఖ వాగ్గేయకారులు, సంగీత దర్శకులు, కన్నడ సంగీత దర్శకులు, గాయకులు, నటులు, నారద పాత్రలు పెద్ద పేరు తెచ్చినటువంటి మంగళపల్లి బాలమల్లి గట్టి గారు జయించండి ఇవాళ.
3: అవునా అండి?
4: అవునండి. వారు మన ఉభయ గోదావరి జిల్లాలో ఒక జిల్లా అయినటువంటి మా తూర్పు గోదావరి జిల్లా శంకరగుప్తలో పుట్టారండి వారు. ముఖ్యంగా వారి కోసం చెప్పాలంటే మధ్యాహ్నం విజయ బంగారు తల్లి చాలా విషయాలు తెలియజేశారు, వారికి నేను కూడా తెలియజేశాను. కాకపోతే ముఖ్యంగా తెలియజేయాల్సిన విషయం ఏంటంటే ఎన్నిసార్లు చెప్పినా తరివి తీరదండి, వారి కోసం ఎంత చెప్పినా తరివి తీరదు. నాకు అలనాటి నటుల్లో ఎస్పి రంగారావు గారు, తర్వాత మంగళపల్లి బాలమల్లి గారు అందరూ ఇష్టమే, మీరిద్దరూ ఇంకా ప్రత్యేకంగా ఇష్టమండి నాకు.
3: అవునా అండి?
4: అవునండి, చాలా ఇష్టం నాకు మంగళపల్లి బాలమల్లి గారు కీర్తనలు. అవి నేను చాలా ఇంట్రెస్ట్ గా వింటానండి, చాలా ఆసక్తిగా వింటాను అన్నమాట.
3: చాలా మంచిదండి. మరి త్రిమూర్తులు గారు ఈ రోజు ఏం సాంగ్ విందాం అనుకుంటున్నారు?
4: అదేంటి, మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మంగళపల్లి బాలమల్లి గారు, వాళ్ళ తల్లిగారి పేరు, మా తల్లిగారి పేరు సూర్యకాంతమ్మ గారేనండి.
3: అవునా అండి?
4: అవును తల్లి, అదో అభిమానం ఉంటది కదండి ఎంతో.
3: అవునండి.
4: సరే అమ్మా, ఈవేళ పాట విషయం చెప్తాను, తర్వాత తోటల పేరు చెప్తాను.
3: ఓకే అండి, చెప్పండి.
4: ఇది శ్రీ రామాంజనేయ యుద్ధం. ఈ చిత్రంలో నారద పాత్రలో నటిస్తూ గానం చేసిన మంగళపల్లి బాలమల్లి కృష్ణ గారు గానం చేసిన పాట గీతరచన ఆరుద్ర, సంగీత కేవి మహాదేవన్. కరుణాలోల నారాయణ పితజన పాల దీనావన, కరుణాలోల నారాయణ. ఆ పాట ఉందమ్మా?
3: ఉందండి
4: అమ్మా. ఈ పాట మా అక్కయ్య గారు గొల్లపూడి నాగలక్ష్మి గారికి, బొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ గారికి, మా చిట్టుతల్లి గాయత్రి చిట్టుతల్లికి, ప్రణీత చిట్టుతల్లికి, నల్లబెల్లి వెంకటరెడ్డి గారికి, శ్రీకాకుళం భాస్కర్ రావు గారికి, బైపల్లి నాగేశ్వరరావు గారికి, మంచి శాస్త్రిరావు గారికి, చిన్నమ్మ గారికి, బాబాయ్ గారికి, మస్తాన్ బాషా గారికి, మీరందరి కోసం వినిపించమని, డెడికేట్ చేయమని, మరోమారు మంగళపల్లి బాలమల్లి కృష్ణ గారికి శిరసు వచ్చి నమస్కారం తెలియపరుచుకుంటూ మీ ఇద్దరిని ఆశీర్వదిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. బంగారు తల్లి, చిట్టుతల్లి ఇద్దరికి ఇద్దరి నుంచి.
3: ఓకే అండి, మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
5: ఎవ్రీవన్ టాక్స్ అబౌట్ ఇంగ్లీష్.

0: ఓకే లిజనర్స్, ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, మరి వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హృదయపూర్వక శుభ సాయంత్రమ్మ గాయత్రి మరియు ప్రణీతులకు, ఇరువురులకు. నల్లమిల్లి వెంకటరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా రాయగూరం మండలం మాచవరం నుంచి మాట్లాడుతున్నామమ్మా.
0: వెంకటరెడ్డి గారు ఎలా ఉన్నారండి?
1: చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారమ్మా.
0: చాలా మంచిదండి. మరి మీరు ఈరోజు క్వశ్చన్ అయితే వినేశారా?
1: విన్నానమ్మా, చెప్పుకునే అవకాశం తక్కువ, ఒక్కసారి అడిగమ్మా.
0: ఓకే అండి. ఆకులు లేని అడవిలో జీవం లేని ఒక జంతువు జీవులను వేటాడుతుంది, ఏంటది?
1: ఏది ఏమైనా కూడా ప్రశ్న చాలా బాగుంది. మా మిత్రులు చెప్పినట్టు లేదు కూడా వింటారు కార్యక్రమం చివరి వరకు. మంచి క్వశ్చన్ మీది, క్వశ్చన్ బాగుందమ్మా, నిజంగా మంచి మంచి క్వశ్చన్ తెస్తున్నారు మీరు.
0: థ్యాంక్స్ అండి.
1: గాయత్రి, చిన్న మాట
0: చెప్పండి.
1: నిన్న కొంచెం అదే మన పాట త్వరగా దొరకట్లేదు, నిన్న నేను అడిగాను కదా ప్రళయ చిత్రంలో సరిగమ్మ స్వరమేడం అనే పాట.
0: అవునండి.
1: ఏమన్నా ఈ పూట దొరికే అవకాశం ఉందా? నిన్న ఏమన్నా తర్వాత చూసారా? మీరు ఇంకేం చూడలేదా?
0: ఒక్క నిమిషం అండి, చూస్తున్నాం.
1: చూడండి అమ్మ ఒకసారి. సరిగమ స్వరమేళనం జీవితం నవరస స్వర కేళనం శాశ్వతం. చాలా చాలా బాగుంటుంది అమ్మా, నిజంగా అప్పుడప్పుడు ఇలాంటి పాటలు వినాలి మనం. మంచి ఉత్సాహాన్ని ఇస్తాయి సంకేతం. ప్రళయం అమ్మా, ప్రళయం.
0: ప్రళయమా అండి? ఒక్క నిమిషం
1: చూడమ్మా, పర్వాలేదు.
0: మీరు లోపు అయినా పొడుపు కదని జవాబు చెప్పగలరేమో చూస్తారా?
1: అలాగేనమ్మా, తప్పనిసరిగా. అలాగే బాలమురళీకృష్ణ గారు, మన ఈవేళ బాలమురళీకృష్ణ గారు సందర్భంగా ఇందాక మనం మిత్రులు పాట కూరారు కదమ్మా.
0: అవునండి,
1: చాలా గొప్ప విద్వాంసులు అమ్మా ఆయన. చక్కని సంగీతం ఏంటి, కొత్త కొత్తగా సృష్టించడం కదా, చాలా పేరుగాంచారు. మంచి సుమధురమైన స్వరం అమ్మా ఆయనది, చాలా గొప్ప స్వరం.
0: అవునండి, నాకు కూడా చాలా ఇష్టం.
1: నిజంగా ఇందాక పాట కూడా ఎంత బాగుపడారమ్మా ఈయన. చాలా బృహణలో కూడా, బృహణ చిత్రంలో ఎన్టీఆర్ గారికి కూడా పాడినట్టు గుర్తు. మరి ఆ పాట కూడా బాగుంటది ఆయన పాడారు.
0: ఓకే అండి, మీరు అడిగిన సాంగ్ అయితే ఇప్పుడు ప్లే చేస్తాము. మరి ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా?
1: తప్పనిసరిగానమ్మా. విష్ణు ఎఫ్ఎం వింటున్నటువంటి మిత్రులు, మరి బండారు తిమ్మసుల గుప్తా గారు, బుడ్డి జగన్నాథరావు మాస్టరు, మాణిక్యాలరావు గారు, బ్రహ్మయ్య గారు, శాఫీర్రావు గారు, పిన్ని బాబాయ్ గారు, అలాగే భాష మస్తాన్ భాష గారు, ఏది ఏమైనా చాలా మంచి పాటలు పోతున్నారమ్మా మన మిత్రులందరూ చాలా.

0: ఓపిక్ గా ప్రయత్నం చేసి వారు అనుకున్న
1: అవునండి.
0: పాటలో పట్టుదలగా ఏదో రకంగా మిమ్మల్ని కోరుకుంటూ ఉంటున్నారు. మరి నిన్నటి కార్యక్రమంలో పాటు ఈ పూట వస్తుందని తప్పనిసరిగా నేను భావిస్తున్నాను అమ్మా,
1: ఏమంటావు?
0: గాయత్రి గాయత్రి ప్రణీతలో చాలా బాగా చేస్తున్నారు మీ ఇద్దరిని. మరి మరొకసారి నేను శుభాశిస్సులు అందిస్తూ మరి సెలవు తీసుకుంటానమ్మా. పాటలు అభ్యయనందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా.
1: ఓకే అండి, మీరు కోరిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మన నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హాయ్ అండి.
1: హాయ్ అండి, హలో.
0: హలో అండి, చెప్పండి.

0: చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నాగేశ్వరరావు ఎన్నుగంటి భద్రాద్రి కొత్తగూడెం నెవరు బస్సు నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా?
0: మేము కూడా చాలా బాగున్నామండి.
1: చాలా బాగున్నారు, చాలా అంటే చాలా, అంతేనా?
0: అంతే అండి.
1: చాలా బాగున్నాను వేరు, చాలా బాగున్నాను వేరు.

0: జీవం లేని ఒక జంతువు జీవులను వేటాడుతుంది.
1: అది ఏంటి?
0: అది ఏంటి
1: అంటే ఆకులు లేని అడవి అంటే మన తల తల మీద ఎంటుకలండి. ఎంటుకలతో జీవం లేని జంతువు అంటే పేలు దివ్యాన్ అంటారు. దివ్యాన దివ్యాన పేలు పేలుతో దాన్ని వేటాడుతుంది కాబట్టి అది దివ్యాన అనుకుంటున్నా నేను. పేల దివ్యాన పేలు పేలు తలలో పేలు చూసుకున్న దివ్యాన దూసే దివ్యాన.
0: ఓకే అండి, మరి దీనికి ఆన్సర్ అయితే మేము లాస్ట్ లో చెప్తాము.
1: ఓకే అండి.
2: నాగేశ్వరరావు గారు, మరి మీరు ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: నాకు జీవన తరంగాల సినిమాలో
0: జీవన తరంగాల సినిమాలో

0: కందమై నదీనాడు అని పాట.
1: చాలా చక్కగా పాడారండి. మరి మీరు ఈరోజు ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
0: విష్ణు ఇనే శ్రోతలందరికీ హాయ్ చెప్పండి. ముఖ్యంగా మన రేడియో వ్యాఖ్యాత గారు విజయ మేడం గారు, ప్రసాద్ సార్ గారికి, అందరికీ పేరు పేరున చెప్ప.
1: ఓకే అండి, మీరు కొరిగిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కొరకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, మరి వారితో మాట్లాడేద్దాం.
1: గుడ్ ఈవినింగ్ మేడం, శుభ సోమవారం మీకు.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సుబ్రహ్మణ్యం ఫ్రమ్ మొగల్టూరు.
0: సుబ్రహ్మణ్యం గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నామండి, చెప్పండి. వాతావరణం కూల్ కూల్ గా ఉంది.
0: మాకు కూడా ఇవాళ కూల్ కూల్ గా ఉందండి.
1: యాంకర్ సిక్స్ చాలా బాగా చేస్తున్నారు. ఈ వాతావరణంలో చాలా బాగా చేస్తున్నారు.
0: థ్యాంక్స్ అండి, అంతా మీ అభిమానం. మా దగ్గర నుంచి మాటలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ పాటలు వద్దులేండి.
1: అయ్యో డిసప్పాయింట్ చేశారు మేడం, మీ వాయిస్ బాగుంది కదా అని
0: చేశాను. సరే సుబ్రహ్మణ్యం గారు, మరి మీరు రోజు క్వశ్చన్ విన్నారా?
1: విన్నాం మేడం, నాకు ముందు కాలు కలవలేదు. ఆయన ముందు కాలర్ ఆయన నాగేశ్వరరావు గారు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు, అది కరెక్ట్ ఆన్సరే.
0: అవునా అండి, అలా అనుకుంటున్నారా?
1: ఓకే ఓకే మేడం.
0: ఓకే అండి, ఆన్సర్ అయితే మేము లాస్ట్ లో రివీల్ చేస్తాము, అప్పటి వరకు వేచి చూడండి.
1: ఓకే మేడం.
0: ఓకే అండి, మరి ఇవాళ ఏం సాంగ్ కావాలి?
1: మేడం నాకు కూడా ఒక పాట అడిగితే కష్టపడైనా ప్లే చేయాలి.
0: తప్పకుండా అండి, ప్రయత్నిస్తాం, చెప్పండి.
1: ఈ చదువులు మాకొద్దు, ఈ సినిమా అండి, సినిమా పేరు అది.
0: ఓకే అండి, ఆ చిత్రంలో నుండి.
1: అందులో పాట వచ్చేసి ఒక వసంతం ప్రకృతికి నిత్య వసంతం పార్వతికి. ఆ పాట బాగుంటది మేడం, ఇది ఇది వరకు ఒకసారి ప్రసారం చేశారు కూడా మీ నుంచి.
0: ఓకే అండి, మీకోసం తప్పకుండా వేస్తాము. మరి ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా?
1: ఈరోజు మన డైలీ కాలర్స్ అందరికి పెద్ద హాయ్ చెప్తూ ఎస్పెషల్లీ మీ ఇద్దరికి కూడా.
0: ఓకే అండి, తప్పకుండా. మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన సాంగ్ అయితే ప్లే చేసేయబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, మరి ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్లో ఉన్నారు, మరి వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో అండి, నమస్తే, శుభ సాయంత్రం అండి.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: పుల్లారావు ఫ్రమ్ గన్నవరం.
0: పుల్లారావు గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు?
0: మేము చాలా బాగున్నామండి.
2: పుల్లారావు గారు, మరి నేనైతే ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను.
1: అడగండి.
2: వీధిరాజుకి కొప్పు ఉంది కానీ జుట్టు లేదు, కళ్ళున్నాయి కానీ చూపు లేదు, ఎవరది?
1: అర్థం కాలేదు మేడం.
2: వీధిరాజుకి కొప్పు ఉంది కానీ జుట్టు లేదు, కళ్ళున్నాయి కానీ చూపు లేదు, ఎవరది? ఆన్సర్ అయితే నేను లాస్ట్ లో రివీల్ చేస్తానండి, మరి అప్పటి వరకు వేచి చూడండి.
1: ముందుగా మేడం
0: చెప్పండి,
1: మన పవన్ గారికి,
0: పవన్ గారికి,
1: వెంగరాజ్ గారికి, సినీ బాబాయ్ గారులకు హాయ్ చెప్పరా.
2: ఓకే అండి. మరి మీరు రోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: ముందు వాళ్ళకి హాయ్ చెప్పరా వాళ్ళకి.
2: ఓకే అండి, మీరు కోరుకున్న వాళ్ళందరికీ పెద్ద హాయ్.
1: అలాగే మీకు కూడా.
2: మాకు కూడా హాయ్ అండి.
1: ఓకే అండి, అయితే ఈరోజు మాకు ఒక మంచి మూవీ వేస్తారా మరి కొత్తది, త్రిపుల్ ఆర్.
0: ఓకే అండి, త్రిపుల్ ఆర్ నుంచి ఏ సాంగ్?

0: వాలి
1: తెలుగులో మంచి మంచి సాంగ్ ఒకటి అయింది మేడం.
0: ఓకే అండి,
1: అన్ని పాటలు బాగానే ఉంటాయి కదా, ఒక సాంగ్ కదా.
0: ఓకే ఓకే అండి, మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం.
1: హలో అక్క, బాగున్నావా?
0: హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు ఏంది? అబ్దుల్ వహాబ్ అక్క.
0: అవునా, ఎలా ఉన్నావు అబ్దుల్లా?
1: హలో అక్క.
0: హలో, నాకు నీ వాయిస్ వినపడుతుందన్నా, చెప్పు.
1: నా పేరు ఏంది? అబ్దుల్ వహాబ్ అక్క. నేను భీమవరం గుండిపల్లి నుంచి మాట్లాడుతున్నా.
0: అవునా అబ్దుల్లా, ఎలా ఉన్నావు?
1: నేను బాగానే ఉన్నాను అక్క.
0: అవునా, నువ్వు ఈరోజు క్వశ్చన్స్ విన్నావా అబ్దుల్లా?
1: విన్నాను అక్క.
0: మరి దానికి ఆన్సర్ చేస్తావా?
1: నాకు కూడా నాది చర్రానికి చుట్టిన ఆన్సరే అనుకుంటున్నాను అక్క. నేను కూడా.
0: అవునా?
1: అవునక్క.
2: ఒకసారి మేము మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తాము, విని ఆన్సర్ చెప్పు.
0: వీధి రాజుకి కొప్పు ఉంది కానీ జుట్టు లేదు, కళ్ళున్నాయి కానీ చూపు లేదు, ఎవరది?
2: లేదులేరా. సో ఇప్పుడు నీకు ఏ సాంగ్ కావాలి?
0: ఏ సాంగ్ కావాలి?
1: నాకు ఈరోజు సాహో మూవీ నుంచి బ్యాడ్ బాయ్ సాంగ్ కావాలక్క.
0: అవునా, మరి నువ్వు ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నావా?
1: మన నిజ్ఞాస్ అందరికి హాయ్ చెప్దాం అనుకుంటానక్క.
0: అవునా అబ్దుల్లా, ఓకే అండి. మీరు కొరిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కొరకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: Mandi ke Sehia Cyclone.
1: Okay listeners, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం.
2: హలో అండి.
3: హలో, నమస్తే. శుభ సాయంత్రం మేడం.
2: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నెల్లూరు జిల్లా గుచ్చిరెడ్డిపాళెం నుంచి మస్తాన్ బట్ట మేడం. బాగున్నారు మేడం?

0: చాలా బాగున్నా అండి భాష గారు, మీరు ఎలా ఉన్నారు?
1: దేవుడి దేవుళ్ళ బాగున్నా మేడం, పెద్దవారి ఆశీస్సులు.
0: మరి మీకు అక్కడ వాతావరణం ఎలా ఉందండి?
1: దేవుడి దేవుళ్ళ ఎండలు తగ్గిన మేడం, వాతావరణం చల్లబడింది.
0: పోన్లేండి, మరి వాళ్ళ క్వశ్చన్ విన్నారా?
1: చెప్పండి మేడం.
0: వీధి రాజుకి పొప్పు ఉంది కానీ జుట్టు లేదు, కళ్ళున్నాయి కానీ వీధి రాజుకి కొప్పు ఉంది కానీ జుట్టు లేదు, కళ్ళున్నాయి కానీ చూడలేదు.
1: చూసి మెసేజ్ ఏం చేస్తాం మేడం.
0: ఓకే అండి.
1: మేడం ఒక్క నిమిషం మేడం, సినిమా చేస్తాను పాట.
2: చెప్పండి భాషా గారు.
1: ఆ పాట ఏంటంటే మేడం, శుభాకాంక్షలు సినిమాలో నుంచి.
2: ఏ సినిమా అండి?
1: శుభాకాంక్షలు మేడం.
0: శుభాకాంక్షలు సినిమా నుంచి.
1: మనసా పలుకవే.
0: మనసా పలుకువే. ఓకే అండి, మరి ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా?
1: ఆలగడ్డ పాలింపులే గారు, కర్నూలు ప్రేమయ్య గారు, ఎఫ్ఎంఎస్ సర్దార్ భాయ్ గారు, బండారు త్రిమూర్తులు గుప్తా గారు, నల్లబిల్లి వెంకటరెడ్డి గారు, గురుశంకర్ గారు, అనుల మోహన్ గారు, మా ఫ్రెండ్స్ అందరి కోసం మేడం.
2: ఓకే అండి, మీరు కోరిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం.
1: హలో అండి.
2: హలో, నమస్కారం మేడం.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నల్గొండ జిల్లా చందంపేట మండలం తీర్థరాల గ్రామం దమ్మోది వెంకటాచారి మాట్లాడుతున్నాం మేడం గారు.
1: వెంకటాచారి గారు ఎలా ఉన్నారండి?
2: చాలా చాలా బాగున్నాం మేడం.
1: మరి మీకు అక్కడ వాతావరణం ఎలా ఉంది?
2: వాతావరణం కొద్దిగా ఎండ, కొద్దిగా కూల్గా ఉంది మేడం.
0: అవునా అండి? మరి ఈరోజు మీరు క్వశ్చన్ విన్నారా?
2: విందే మేడం, చెప్పండి.
0: వీధిరాజుకి కొప్పుంది కానీ జుట్టు లేదు, కళ్ళున్నాయి కానీ చూపు లేదు, ఎవరది?
2: కొబ్బరికాయ అనుకుంటున్నాం మేడం.
0: అవునా అండి? ఓకే అండి, దీనికి ఆన్సర్ అయితే మేము లాస్ట్లో చెప్తాము, అప్పటి వరకు వేచి చూడండి.
1: మరి ఇవాళ ఏం సాంగ్ విందామనుకుంటున్నారండి?
2: మజును చిత్రంలో ఇది తొలి రాత్రి కథలని రాత్రి అనే పాట వినిపించండి.
1: ఓకే అండి, మరి ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా?
2: అందరికి పెద్ద హాయ్ మేడం.
1: ఓకే అండి, మరి అందరికి హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, మరి మన లైఫ్ టైం అయితే ఎండింగ్ కి వచ్చేసిందండి.
1: సో లిజనర్స్, మేమైతే ఇవాళ రెండు పొడుపు కథలు అయితే అడిగాము. ఫస్ట్ వచ్చేసి ఆకులు లేని అడవిలో జీవం లేని జంతువు జీవులను వేటాడుతుంది. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దువ్వెన. మరి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి నాగేశ్వరరావు గారు అలాగే సుబ్రహ్మణ్యం గారు చెప్పారండి.
0: మరి రెండవది, వీధిరాజుకి కొప్పు ఉంది కానీ చుట్టు లేదు, కళ్ళున్నాయి కానీ చూపు లేదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కొబ్బరికాయ అండి. మరి దీనికి సమాధానం వెంకటాచారి గారు చెప్పారు. ఓకే లిజనర్స్, మనం ఈరోజు మంచి మంచిగా కబుర్లు చెప్పుకున్నాం, అలానే మంచి మంచి సాంగ్స్ కూడా వినేసాం కదండి. మళ్ళీ రేపు ప్రసారం అయ్యే మస్త్ టైంపాస్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ నేను మీ ఆర్జే ప్రణీత.
1: సైనింగ్ ఆఫ్ నేను మీ ఆర్జే గాయత్రి.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ UPS వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ KBUPS మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

లిస్నర్స్, రోజంతా టైర్డ్ అయిపోయి ఉన్న మీ బ్రెయిన్ ని రిఫ్రెష్ చేసి చిల్ చేయడానికి మస్తు టైం పాస్ అంటూ మీ ముందుకు వస్తుంది మన రేడియో విజన్ 90.4. లిస్నర్స్, మరింకెందుకు ఆలస్యం, వెంటనే డైల్ చేసేయండి 9704949492 కి ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు.

0: विष्णु FM 90.4।
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666. మీ పిల్లలు ఇంటర్నెట్ లో ఏం చేస్తున్నారో గమనించండి. వారికి సైబర్ భద్రత గురించి నేర్పించండి. రేపటి పౌరులను రక్షించుకుందాం.
2: డిజిటల్ ఇండియా అంటే కేవలం వాడటం కాదు, సురక్షితంగా వాడటం. సురక్షితమైన డిజిటల్ ప్రయాణాన్ని సాగిద్దాం.
3: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. హనుమాన్, మిరాయ్ చిత్ర విజయాలతో జోరు మీదున్నారు యువ హీరో తేజసజ్జ. ప్రస్తుతం ఆయన జాంబీ రెడ్డి 2 కోసం రంగంలో దిగిన సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాని సుపర్ణ్ వర్మ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది. ఇందులో తేజకు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ షనాయా కపూర్ నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమె ఈ చిత్ర సెట్ లోకి అడుగు పెట్టిందని, ప్రస్తుతం తేజ షనాయా పై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారని తెలిసింది. ఈ సినిమాకి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందిస్తుండగా ఎస్జి సూర్య ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో దిలీష్ కుమార్ పోతన్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతుంది. దీనికి నెడుకండం మిరాకిల్ అనే పేరుని ఖరారు చేశారు బృందం. శుక్రవారం ఈ సినిమా టైటిల్ ను ప్రకటిస్తూ వీడియోను ఇన్స్టా వేదికగా పంచుకుంది చిత్ర బృందం. అచూ బేబీ జాన్ ఈ చిత్రానికి నిర్మాత. ప్రస్తుతం మోహన్ లాల్ తుడరం డైరెక్టర్ తరుణ్ మూర్తితో అతి మనోహరం చిత్రంలో నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత ఇందులో ఆయన ఓ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఏ బ్యూటిఫుల్ సాంగ్.

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్. కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం వన్. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. సీనియర్ హీరో కృష్ణ మనవడు మహేష్ బాబు అన్న కుమారుడు జయకృష్ణ ఘట్టంనేని హీరోగా ఎంట్రీ ఇస్తున్న శ్రీనివాస మంగాపురం చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 9న విడుదల చేయాలని మొదట అనుకున్నారు. అయితే తాజాగా ఈ నెల 30న రిలీజ్ చేస్తున్నట్లు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. అగ్ర నిర్మాత అశ్వినీదత్ సమర్పణలో పి కిరణ్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రషాత్ అదానీ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నారు. సీనియర్ నటుడు డాక్టర్ మోహన్ బాబు శ్రీనివాస మంగాపురం చిత్రంలో పవర్ఫుల్ పాత్ర పోషిస్తున్నారు. అందమైన ప్రేమ కథకు పవర్ఫుల్ యాక్షన్ జోడిస్తూ దంపతి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సమైర, సముద్రికని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ్ కృష్ణ తెరకెక్కించిన చిత్రం కామాఖ్య. వడ్డేపల్లి శ్రీవాణినాథ్, యశ్వంత్ రాజ్ దీన్ని నిర్మించారు. ఆనంద్, శరణ్య, ప్రదీప్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ చిత్ర గీతాన్ని విడుదల చేశారు. ఏముందో ఏమో స్వర్గంలోన, మా ఇల్లే స్వర్గం మా కళ్ళకి అంటూ సాగిన ఈ పాటకు జ్ఞాని స్వరాలు సమకూర్చగా అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. హరిచరణ్ దీనిని పాడారు. మరికొన్ని గురించి తెలుసుకునే ముందు మీకోసం ఏ బ్యూటిఫుల్ సాంగ్.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. పర్యావరణ ఉద్యమకారుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి దరపల్లి రామయ్య జీవితం ఆధారంగా రూపుదిద్దుకున్న లఘు చిత్రం వనజీవి రామయ్య. ఈ చిత్ర బృందం సమక్షంలో వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల వనజీవి అవార్డు పురస్కార మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రామయ్య జయంతిని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణ కోసం విశేషంగా కృషి చేస్తున్న స్వచ్ఛంద సేవకులను సత్కరించారు బృందం. ఈ సందర్భంగా తెలంగాణలోని పల్లె ప్రకృతి వనాలకు వనజీవి రామయ్య పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని చిత్ర నిర్మాత నిడుగొండ నరేష్ ప్రజాపతి కోరారు. అదేవిధంగా ఈ లఘు చిత్రాన్ని పూర్తి స్థాయి చిత్రంగా రూపొందిస్తున్నామని ఆయన ప్రకటించారు. కార్యక్రమం వాస్విక్ ఫౌండేషన్ వైస్ చైర్మన్ నూకల భాస్కర్ రెడ్డి, దర్శకుడు వేముగంటి తదితరులు పాల్గొన్నారు. తెలుగులో తొలి పూర్తి స్థాయి ఏఐ చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రం అంబాస్ రివెంజ్ జయవర్ధన్ మడి దర్శకత్వంలో యోగేంద్ర పొట్లూరి రాణి మాడిసన్ నిర్మిస్తున్నారు. మహాభారతంలోని అంబా స్ఫూర్తితో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా జయవర్ధన్ మాట్లాడుతూ తెలుగు సినిమాల్లో ఇదొక ప్రయోగాత్మకమైన అధ్యాయంగా నాంది పలుకుతుంది అని తెలిపారు. పురాణ గాథకు అత్యాధునిక ఏఐ సాంకేతికను జోడించి ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ అనుభూతిని అందిస్తుంది అని చెప్పారు. మరి విన్నారు కదా లిజనర్స్, ఇది ఈ రోజు టాలీవుడ్ టాకీస్. రేపు మరికొన్ని కొత్త మూవీస్ తో మీ ముందుంటానండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే సౌమ్య.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0818162234.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: विष्णु FM 90.4
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్,
3: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
4: హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ లిజనర్స్. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం విత్ మీ అజయ్ గాయత్రి. వెల్కమ్ టు థీమ్ మార్. సో లిజనర్స్, మరి ఇవాళ థీమ్ మార్ కార్యక్రమంలో మీకోసం తెలుగు తమిళ హిందీలోని బ్లాక్ బస్టర్ మూవీస్ నుంచి సూపర్ సాంగ్స్ అయితే వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ ఏంటో వినే ముందు లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ టు రేడియో విష్ణు 90.4. వినండి, మరి వింటూనే ఉండండి.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
4: వెల్కమ్ బ్యాక్ టు థీమ్ మార్. సో లిజనర్స్, మరి వాళ్ళ మన ఫస్ట్ సాంగ్ వచ్చేసి ప్రభాస్ అండ్ పూజా హెగ్డే కలిపి నటించిన రాజేశ్యం మూవీ నుంచి నగమము తార్లే అయితే సాంగ్ ఇప్పుడు ప్లే అవబోతుందండి. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే జస్టిన్ ప్రభాకరన్ అందించగా శ్రీధర్ శ్రీరామ్ గారు ఆల్పించిన ఈ పాటకి లిరిక్స్ అయితే కృష్ణకాంత్ గారు అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాలయందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30

0: నిమిషముల నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: లిజనర్స్, ఒక మంచి తెలుగు సాంగ్ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు రాబోయేది సాంగ్ ఏంటంటే చిక్నీ చమ్మెల్లి ఫ్రమ్ ద మూవీ అగ్నిపథ్. హృతిక్ రోషన్ అండ్ ప్రియాంక చోప్రా లీడర్స్ గా నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే అజయతులు అందించగా, శ్రేయా ఘోషల్ గారు ఆల్పించిన ఈ సూపర్ సాంగ్ కి లిరిక్స్ అయితే అమితాబ్ భట్టాచార్య గారు అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం ప్లే చేసేబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: సొల్యూషన్స్ ఒక మంచి హిందీ సాంగ్ అయితే వినేసారు కదండి. మరి ఇప్పుడు రాబోయే తెలుగు సాంగ్ ఏంటంటే ఓ చెలియా ఫ్రమ్ ద మూవీ ప్రేమికుడు. ప్రభుదేవా నగ్మ కలిపి నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే ఏఆర్ రెహమాన్ అందించగా, ఉన్ని కృష్ణ నాల్పించిన ఈ బ్యూటిఫుల్ మెలోడీకి లిరిక్స్ అయితే రాజశ్రీ గారు అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం ప్లే చేసిపోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: సో లిజనర్స్, ఒక మంచి తెలుగు సాంగ్ విన్నారు, హిందీ సాంగ్ కూడా విన్నారు కదండి. మరి మీకోసం ఒక మంచి తమిళ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
1: మీ సంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354.
2: సో లిజనర్స్, మరి ఇప్పుడు రాబోయే హిందీ సాంగ్ ఏంటంటే రణబీర్ కపూర్, ఆలియా భట్ కలిపి నటించిన బ్రహ్మాస్త్ర మూవీ నుంచి కేసరియా సాంగ్ అయితే మీకు ప్లే అవుతుందండి. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే ప్రీతం గారు అందించగా, అర్జున్ సింగ్ ఆలపించిన ఈ పాటకి లిరిక్స్ అయితే అమితాబ్ భట్టాచార్య గారు అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ వచ్చిన ఈ సూపర్ సాంగ్ కోసం ప్లే చేసిపోతున్నాం. లిజనర్స్ అండ్ ఎంజాయ్.

0: నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినాస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: సో లిసనర్స్, ఒక మంచి సాంగ్ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు రాబే తెలుగు సాంగ్ ఏంటంటే మై నేమ్ ఇస్ బిల్లా ఫ్రమ్ ద మూవీ బిల్లా. ప్రభాస్ అండ్ అనుష్క శెట్టి కలిపి నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే మణి శర్మ గారు అందించగా, రంజిత్ అండ్ నవీన్ కలిపి ఆలపించిన ఈ మా సాంగ్ కి లిరిక్స్ అయితే రామ్ జోగి శాస్త్రి గారు అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసిపోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

సో లిసనర్స్, ఒక మంచి సాంగ్ అయితే వినేసరి కదండి. మరి ఇప్పుడు రాబోయే సాంగ్ ఏంటంటే విక్రాంత్ అండ్ అనీత్ పడ్డ కలిపి నటించిన సయ్యారా మూవీ నుంచి తుమ్ హోతో సాంగ్ అయితే మీకు ప్లే అవుతుందండి. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే విశాల్ మిశ్రా గారు అందించగా, విశాల్ మిశ్రా అండ్ హన్సిక కలిపి ఆలపించిన ఈ సూపర్ సాంగ్ కి లిరిక్స్ అయితే రాజశేఖర్ గారు అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం ప్లే చేసిపోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: సొల్యూషన్ ఒక మంచి హిందీ సాంగ్ అయితే వినేసరికదండి, మీకోసం ఒక తమిళ సాంగ్ అయితే ప్లే చేసిపోతున్నాం.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాలు విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
3: సో లిజనర్స్, ఒక మంచి తమిళ సాంగ్ అయితే విన్నసరి కదండి, మరి ఇప్పుడు రాబోయే తెలుగు సాంగ్ ఏంటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అండ్ జాన్వీ కపూర్ కలిపి నటించిన పెద్ద మూవీ నుంచి రేరే రారా సాంగ్ అయితే మీకు ప్లే అవబోతుందండి. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే ఏఆర్ రెహమాన్ గారు అందించగా, ఏఆర్ రెహమాన్ ఆలపించిన ఈ సూపర్ సాంగ్ కి లిరిక్స్ అయితే అనంత శ్రీరామ్ గారు అందించారు. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ మా సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. లిజనర్ ఎంజాయ్.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, strilalo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సో లిసనర్స్, మరి విన్నారు కదండి ఈ రోజు సూపర్ హిట్ సాంగ్స్ మీకు నచ్చినాయని అనుకుంటున్నాను. మరి రేపు వచ్చే మరో ప్రోగ్రామ్ తో మరి కొన్ని సూపర్ హిట్ సాంగ్స్ తో మేము ముందుంటా. అంటిల్ దాన్ స్టే ట్యూన్డ్ రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే గాయత్రి.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
0: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
0: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

ఇప్పుడు సమయం 8 గంటలకు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.

ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.

ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.